శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 10వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: T20i on 9 July in Bristol. The fifth and final T20 International will be played on 11th of July in Southampton. Visitors India head into the series after disappointing 0-2 2020 International Series defeat to Ireland, their first bilateral 2020 series loss in several years. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:10. భక్తి రంజిని కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. విని ముందుగా ఈ ప్రకటన.
2: జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు భక్తి రంజిని కార్యక్రమంలో భక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: శ్రోతలు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సూక్తి సుధా. ఈనాటి కార్యక్రమంలో జే చంద్రశేఖర శర్మ గారు తెలియజేసే హితోక్తులు వింటారు. ముందుగా ఈ ప్రకటన విందాం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: చిన్నపిల్లవాడి నుండి పండు ముసలివాడు వరకు ప్రతి ఒక్కరిని పట్టి పీడించే కష్టం మానసిక చింత. ప్రతి ఒక్కరి నుండి సాధారణంగా వినిపించేది మనసు గురించే. ముఖ్యంగా నేటి రోజులలో మానసిక చింతలు బాగా పెరిగిపోతున్నాయి. దానికి అందరూ మానసిక ఒత్తిడి అనే కొత్త పేరు కూడా పెట్టారు. పూర్వము దానిని మానసిక సంక్షోభం అనేవారు. ముఖ్యంగా ఇది విద్యార్థులలో పరీక్షా సమయంలో, ఇంటర్వ్యూ సమయంలో, ఎంట్రన్స్ పరీక్షలు రాసే సమయంలో, ఆటల పోటీల సమయంలో ఏర్పడతా ఉంటుంది. భౌతికతలో మానసిక చింతను తొలగించుకుని ఆత్మబలం పెంపొందించే కథనాలు కనబడుతూ ఉంటాయి. ఒకచోట అర్జునుడు శ్రీకృష్ణుడితో మాట్లాడుతూ మనోనిగ్రహం చాలా కష్టమని, దాన్ని సాధించడం వాయువుని నిగ్రహించడం అంతంత కష్టమని తెలియజేశాడు. వాయువును నిరోధించడం ఎవరి తరం కాదు, అలాగే మనస్సును నిగ్రహించుకోవడం కూడా అత్యంత కష్టమని అర్జునుడు అన్నాడు. దానికి సమాధానంగా గీతాచార్యుడు ఒక అద్భుతమైన మనోనిగ్రహ పద్ధతి తెలియజేశాడు. ఓ గొప్ప బాహువులు కలిగిన అర్జున, చంచలమైన మనస్సును నిగ్రహించడం నిస్సందేహంగా చాలా కష్టమే, అయినా దానిని తగిన అభ్యాసంతో, వైరాగ్యంతో సాధించవచ్చును. మనసు చంచలమైనదని సాక్షాత్తు భగవంతుడే అంగీకరించాడు. ఇది అందరి అనుభవంలోనిదే. మనసు ఒక క్షణమైనా ఖాళీగా కూర్చోలేదు. అసలు మనసు అంటే ఏమిటి? కేవలం అది ఆలోచనల పరంపర, జరిగినవే, జరుగుతున్నవి, లేదు జరగబోతున్నవి, ఊహించేదే అనే 3 రకాల ఆలోచనలే మనస్సు. ఈ 3 కార్యాల్లో మనస్సు తలముకలే ఉంటుంది. గడిచిపోయిన విషయాలను తలుచుకుంటూ మనసు కృంగిపోతూ ఉంటుంది. జరగబోయే వాటిని ఊహించుకుంటూ భయపడుతూ ఉంటుంది. నిజానికి ప్రస్తుత విషయాలను ప్రక్కకు మెట్టేస్తుంది. అంటే అది ప్రతిక్షణం అటు ఇటు దుమ్ముతూ ఉంటుంది. పాత విషయాలను తలుచుకోవడం వల్ల నష్టమేముంది, లేదా భవిష్యత్తులో గుర్తించిన ఊహల వల్ల కలిగే నష్టమేంది అంటూ ప్రశ్నించడంలో అర్థం లేదు. ఎందుకంటే గతంలో జరిగిన నష్టాలను తలుచుకుని బాధపడడం వల్ల నిరాశాభావం పెరిగిపోతుంది. అలాగే భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతుందని భయపడడం వల్ల ఆందోళన పెరిగిపోతుంది. భవిష్యత్తులో ఏదో సమస్య రాబోతుందని అతిగా ఊహించుకోవడం జరుగుతుంది. వీటి వలన మనుషులో ఉత్సాహం, శక్తి, స్ఫూర్తి తగ్గిపోతాయి గాని పెరగవు. అందుకే ఈ రకమైన పాత జ్ఞాపకాలతో, భవిష్యత్తును గూర్చి ఊహలతో కాలం గడపడం వలన ఎటువంటి లాభం ఉండదు. అయితే ఇది అంత తేలిక సాధ్యమయ్యేది కాదు. అందుకే అభ్యాసం, వైరాగ్యం అనేవి తప్పనిసరిగా కావాలని గీతాచార్యుడు చెబుతున్నాడు. చాలా ఏళ్లుగా తీవ్రమైన సమస్యలతో సతమవుతున్న ఒక యువకుడు విసిగి వేసారి అన్ని విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. అన్ని అంటే అన్ని సమస్యలు, ఉద్యోగం, తనని నమ్మిన కుటుంబాన్నే కాక తాను నమ్మిన దైవాన్ని, చివరికి దైవమిచ్చే జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకుంటాడు. చివరిగా ఒకసారి భగవంతునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక అడవిలోకి వెళ్లాడు. భగవంతుడా, నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఒకటి చెప్పగలవు అని అడుగుతాడు. దానికి భగవంతుడు వాత్సల్యంగా, నాయన, ఒకసారి నీ చుట్టూ చూడు, ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి, వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా? అవును, కనిపిస్తున్నాయి. నేను ఆ గడ్డి విత్తనాలు, వెదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. గాలి, నీరు, సూర్యరశ్మి అన్ని అవసరమైనవి అని అందించాను. గడ్డి వెంటనే మొలకెత్తింది. భూమిపై పచ్చని తివాచి పరిచినట్టుగా ఉంది. కానీ
0: శ్రోతలు ఇంతవరకు ఆత్మబలం గురించిన హితోక్తులు విన్నారు. జే చంద్రశేఖర శర్మ గారిచే. ఇంతటితో ఈనాటి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రిలే

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు పర్యటించనున్నారు. రాష్టపతి పర్యటన వివరాలను అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నిన్న వివరించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్టపతి చేరుకుంటారని, విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అనంతరం బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 373 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయగా, ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన రాష్టపతి, వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
1: महिला स्वतक्ष सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था के समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की भी को दर्शाता है. इस जनजातीय विश्वविद्यालय पर अनेक विशेष जिम्मेदारियां हैं. ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి మొబైల్ నెట్వర్క్ పరిధిని విస్తరించాలని సర్వీస్ ప్రొవైడర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్టంలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసే అంశంపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర మొబైల్ యాప్ వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను రాష్ట ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని రైతుల ఖాతాల్లోకి 2,482,02,00,000 రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈ రోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. వర్షాల మీద, నీళ్ల మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్తారు. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 7 రకాలు వేస్తే కొనుగోళ్లతో పాటు బోనస్ కూడా ఇస్తాను. పంట మార్పిడి చేయండి అన్నాం. అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతు భరోసా ఈసారి కూడా అట్లనే వేస్తా. నేను నగదు జమ చేసిన, మీకోసం అన్ని జమ చేసి పెట్టా.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు వద్ద 5 రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగ నిన్న ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పండుగలో పాల్గొని తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయం ప్రకారం రొట్టెలను మార్చుకున్నారు. పండుగ చివరి రోజున రాష్ట దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా రొట్టెల పండుగ ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: మత సామరస్య వేదిక ఈరోజు బారాసాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దుబిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక భారతదేశంలోనే మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా
0: ఉన్నాను.
4: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీ పథకంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
5: సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా వివిజి రామ్జీ.
4: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ విజేతగా నిలిచింది. సింహాద్రి వైజాగ్ లయన్స్తో జరిగిన తుది పోరులో భీమవరం బుల్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్కు రాష్ట ఐటీ మానవ వనరులు ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యకులు కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్టంలో క్రీడా మౌలిక వస్తుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధన విద్యార్థుల కోసం నిర్మించనున్న వసతి భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వృద్దికి వ్యవసాయ పరిశోధనా సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్దికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంపు కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన సాంకేతిక సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాల న్యాయపరిధి పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యులు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బీద్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను గుర్తించి వారి పట్ల కృతజ్ఞత చాటుకోవడం జాతీయ వైద్యుల దినోత్సవం ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు విస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రసార విశేషాలు. 103.2 మెగాహెర్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఈరోజు మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతంతో పాటు 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మూత్ర సంబంధ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యూరాలజిస్టు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు వింటారు. అలాగే 8:00 ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పిల్లల్లో దంత సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపీకృష్ణ గారి సలహాల సూచనలు వింటారు. 8:45 సినీ రంజని ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటలు వినవచ్చు. ఇక ఈ ఉదయం 9:45 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతల దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు మరియు శ్రీ మానస్ రంజన్ ప్రధాన్. 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు. మధ్యాహ్నం 3:00-5:00 వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు రిలే అవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. ఇక సాయంకాలం 5:00 తిరిగి రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. 5:30 తిరిగి రాత్రి 8:30 జానపద సంగీతం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 ప్రసారమవుతాయి సంస్కృతంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో వార్తలు. 6:30 సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతాన్ని వినవచ్చు. 6:35 సినీ రంజని. 7:15 పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్. 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు వింటారు. 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాన్ని రిలే వినవచ్చు. 10:00-11:00 వరకు మధుర గీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. ఇవి ఈరోజు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 7:05 కా వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. బీబీ జీరామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16 చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి స్థిరత్వం ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు ఈ టెలిఫోన్ సంభాషణలో అభినందించారు. భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం తెలియజేసిన వివరాల ప్రకారం భారత్లో బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల పరిధిలో ఇరాన్ భారత్ల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్తో సంబంధాన్ని బలోపేతం చేయడానికి, మరింతగా పెంపొందించుకోవడానికి ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘ చారిత్రక వారసత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సునా తకైచి 3 పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారత్లో ఆమె పర్యటించడం ఇది మొదటిసారి కాగా, రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16 భారత జపాన్ వార్షిక శిఖర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014 ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు మొదలైన రంగాల్లో భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతున్నారు. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్టపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన, అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కూడా రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని రాష్ట్రపతి చెప్పారు.
1: जनजातीय विश्वविद्यालय से विशेष रूप से ये अपेक्षा भी की जाती है कि ये जनजातियों भाषा बोलियां के संरक्षण पर मिशन मोड में काम करेंगे. मुझे बताया गया है कि संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सावरा समेत अनेक जनजातीय बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है.
0: గిరిజన సాధికారత కోసం విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్, ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, క్షేత్రస్థాయి అభివృద్ది కార్యక్రమాలను అభినందించారు. గిరిజన భాషలో మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందంటూ కోయ సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంటింగ్ లిఖితబద్ధం లిపిబద్ధం చేయడాన్ని ఆమె ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపును ప్రభుత్వం జులై 15 వరకు పొడిగించింది. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఏర్పడిన అంతరాయాల కారణంగా తాత్కాలిక ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నిన్నటి వరకు పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపించింది. ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరినందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ మినహాయింపించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకుముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్లో ఉత్పాదక రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సుంకం మినహాయింపు వల్ల పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్ ఇంటర్మీడియట్స్ పై ఆధారపడే ప్లాస్టిక్స్ ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఔషధ రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర ఉత్పాదక రంగాలతో కూడిన విస్తృత శ్రేణి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సవరించిన వేతనాలు ఇవాళ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల రేట్లు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయికి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ సగటు వేతన ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298 రూపాయల నుంచి విబిజీ రామ్జీ చట్టం కింద రోజుకు 320.40 రూపాయలకు ఈ వేతనాన్ని పెంచారు. ఇది సగటున 10% పైగా పెరుగుదల ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ 50,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ మంచు శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారానూ, గందర్బల్ జిల్లాలోని కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత క్లిష్టమైన 14 కిలోమీటర్ల బాల్తల్ మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్ లో భాగంగా ఈ రోజు చెస్టర్లీ స్ట్రీట్ లోని రివర్ సైడ్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమైన ప్రకారం 10:00 మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సిరీస్ లో ఐర్లాండ్ చేతిలో 2-0 ఎదురైన అనూహ్యమైన ఓటమి నుంచి కోలుకుని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. రెండవ T20 మ్యాచ్ శనివారం నాడు మాంచెస్టర్ లోను, 3వ మ్యాచ్ July 7 నాటింగ్హామ్ లో జరుగుతాయి. July 11 చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్ హాంప్టన్ వేదికలు కానున్నాయి. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో ఈ ఉదయం న్యూయార్క్ లోని న్యూజెర్సీ స్టేడియం లో జరిగిన 32 మ్యాచ్ లో ఫ్రాన్స్ 3-0 స్వీడన్ నుంచి 16 లోకి దూసుకు వెళ్లింది. టెక్సస్ లో జరిగిన మరొక మ్యాచ్ లో నార్వే 2-1 ఐవరీ కోస్ట్ ను ఓడించి 16 కి అర్హత సంపాదించింది. ఆదివారం రాత్రి జరిగే 16 మ్యాచ్ లో నార్వే బ్రెజిల్ తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం 15 వరకు పొడిగించింది. విబిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈ రోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్, నార్వే కూడా 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

प्रभात लहरी ప్రతినిత్యం విభిన్న కార్యక్రమాలతో మీ ముందుకు వస్తున్న ప్రభాత లహరి ఈరోజు కూడా సిద్ధంగా ఉంది. శ్రోతలందరికీ స్వాగతం పలికిస్తూ ఈనాటి కార్యక్రమంలో మీరు వింటారు ప్రబోధ గీతం, ఇంకా ఈనాటి ప్రత్యేకత. అలాగే 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మూత్ర సంబంధ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు శ్రోతలకు తెలియజేసే సలహాల సూచనలు. అలాగే 8:00 ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పిల్లల్లో వచ్చే దంత సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు శ్రోతలకు అందించే సలహాలు వింటారు. ముందుగా విందాం ప్రభుత్వ గీతాన్ని.

0: ప్రభుత్వ గీతాన్ని విన్నారు. కార్యక్రమం ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9440004837.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
7: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
8: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటన విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz, అలాగే న్యూస్ ఆన్ AR మొబైల్ యాప్. మీరు వింటున్నారు ప్రభాత్ లహరి. ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాం ఆ రోజుకున్న ప్రత్యేకత, అలాగే ఈరోజు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. అంటే ఈరోజు ప్రఖ్యాత వైద్యులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి మరియు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సేవలకు గుర్తుగా ఈరోజును జరుపుకుంటాం. మానవ ప్రాణాలను కాపాడడంలో వైద్యులు చేస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించి వారిని గౌరవించుకునే రోజు ఈరోజు. అలాగే ఈరోజు జాతీయ చార్టర్డ్ అకౌంట్స్ డే. 1949 జూలై 1వ తేదీని భారతదేశంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ICAI సంస్థ ఏర్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో మరియు ఆర్థిక నిర్వహణలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్రను గుర్తించడానికి ఈ రోజును ప్రత్యేకంగా పాటిస్తారు. అలాగే ఈరోజు GST దినోత్సవం. దేశ ఆర్థిక చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన వస్తువులు మరియు సేవల పన్ను, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ GST, భారతదేశంలో 2017 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీని జ్ఞాపకార్థం జూలై 1 జీఎస్టీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వన్ నేషన్ వన్ ట్యాక్స్ నినాదంతో వ్యాట్, ఎక్సైజ్ సుంకం మరియు సర్వీస్ ట్యాక్స్ వంటి అనేక పరోక్ష పన్నులను విలీనం చేస్తూ జీఎస్టీ రూపుదిద్దుకుంది. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పన్ను విధానం జూలై 1, 2017 అర్ధరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రారంభించబడింది. ఈ చొరవను గుర్తు చేసుకుంటూ మొదటిసారిగా 2018 జూలై 1 జీఎస్టీ దినోత్సవాన్ని జరుపుకున్నాం. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వివిధ రాష్ట్రాల్లోని వేర్వేరు పన్ను నిబంధనలకు ముగింపు పలికింది ఈ జీఎస్టీ. భారతదేశ వ్యాప్తంగా ఒకే సమగ్ర పన్ను విధానాన్ని తీసుకురావడం ద్వారా వ్యాపార నిర్వహణను సులభతరం చేసింది. అలాగే పన్నుల లెక్కింపులో పారదర్శకత, పన్ను ఎగవతలను తగ్గించడం, పన్నులపై పన్ను భారాన్ని తొలగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఇవి ఈరోజుకున్న ప్రత్యేకతలు. ప్రకృతిని కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతాన్ని చూస్తున్నాం. ప్రతిరోజు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం ఈరోజైనా వర్షం వస్తుందేమో అని. కానీ దానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మనమే కారణం. చెట్లను నరకడం, వాటి స్థానంలో ఇళ్లను నిర్మించడం. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను నాటండి, ప్రతి నీటి బొట్టును ఆదా చేయండి. అలాంటి ఒక పాటను విందాం. శంకర్ మాదేవన్ రెనీనారెడ్డి పాడింది జనతా గ్యారేజ్ సినిమా కోసం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, స్టూడియోల సమయం 7:31 దాటి 50 సెకండ్లు. ఇప్పుడు వినండి, శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మూత్ర సంబంధ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యూరాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు శ్రోతలకు అందించే సలహాల సూచనలు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్, పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్.
3: కళ్ళు కాళ్ళు లేకున్నా మనిషి మనగడ సాధ్యమేమో గానీ
4: కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మనిషి బ్రతకటం సాధ్యం కాదు.
3: మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ముఖ్య పాత్రను పోషిస్తాయి.
4: అమూల్యమైన కిడ్నీలను అన్ని వ్యాధుల నుండి దూరం చేసే వైద్యులు ఇప్పుడు మనకు అందుబాటులో.
2: సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్, పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 2202.
5: డాక్టర్ గారు నమస్కారం అండి.
6: నమస్తే అండి.
5: ఈ మూత్ర సంబంధ వ్యాధులు రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి?
6: మూత్ర సంబంధమైన వ్యాధులు తెలుసుకునే ముందు మూత్ర సంబంధిత వ్యాధులు ఏంటి, లక్షణాలు ఏంటి ముందు మనం చూసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకు మూత్ర సంబంధిత ముఖ్యంగా చెప్పుకునేది మూత్రంలో మంట ఉండడం అనేది సాధారణంగా మనం వింటుంటాం. అది కాకుండా మూత్రంలో రక్తం పడడం కానీ లేదంటే మూత్రం సరిగా రాకపోవడం కానీ ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి అనుసంధానంగా దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల వచ్చే సింప్టమ్స్ మళ్ళీ వేరే ఉంటాయి. సో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మూత్రంలో మంట ఉండడం గురించి మాట్లాడుకుంటే ఏంటంటే అది మనము వాటర్ అనేది సరిగా సరైన పరిమాణంలో తీసుకున్నప్పుడు అంటే క్వాంటిటీ తగ్గినప్పుడు మూత్రం చిక్కబడి దానివల్ల కూడా మంట రావచ్చు. అది మొదలుకొని క్యాన్సర్ వరకు ఏదైనా కావచ్చు. సో మనకు మూత్రంలో మంట ఉంది అన్నప్పుడు సాధారణంగా ఎవరైనా కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకుంటారు, దానివల్ల తగ్గిపోయింది అనుకోండి, దానికి మనం పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మూత్రంలో మంట అనేది పర్సిస్టెంట్గా ఉండడం అంటే చాలా రోజులుగా బాధపడితే మాత్రం
5: కంటిన్యూటీ ఉన్నప్పుడు
6: దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దాంట్లో మనం ఏం చేయాలంటే ముందుగా ఒకసారి మూత్రం టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం. దాంట్లో మనకు రిపోర్ట్ని బట్టి అంటే పస్ సెల్స్ అని, ఎపిథీలియల్ సెల్స్ అని రకరకాలు ఉంటుంది దాంట్లో. అంటే దాని స్పెసిఫిక్ గ్రావిటీ నుంచి మిగతా అన్నీ ఉంటాయి పారామీటర్స్, అవన్నీ చూసుకుంటాం. దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా మూత్రం మంట ఉండొచ్చు. సో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి మనకు, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి ఒక వారం రోజులు మందులు వాడతాము, తగ్గిపోతుంది. అలా కాకుండా కొందరికి ఈ ఇన్ఫెక్షన్ అది రిపీట్ అవుతుంది ప్రతిసారి, అంటే నెలకు ఒకసారి, 10 నెలలకు ఒకసారి వాళ్ళు ఇబ్బంది పడతూ ఉంటారు. మందులు వాడతారు తగ్గిపోతుంది మళ్ళీ వస్తుంది, మందులు వాడతారు తగ్గిపోతుంది మళ్ళీ వస్తుంది. దీని రికరెంట్ యూటీఐ అంటాం దీన్ని. అలాంటప్పుడు ఏంటంటే దానికి కారణం ఏందో కనుక్కోవాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది, బట్ మళ్ళీ రాకుండా నివారించాలి అంటే దాని కారణం తెలియాలి మనకు. సో ఆ కారణం తెలుసుకోవడానికి మనం రకరకాల టెస్ట్ చేస్తాం. దాంట్లో స్కానింగ్ ఒకటి, అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటాము, అవసరమైతే సిటీ స్కాన్ అంటాము, ఇవి చేసుకుంటుంటాం. దీంట్లో ఏంటంటే మనకు స్కానింగ్లో మనకు మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇలాంటి రికరెంట్ యూటీఐ లాంటిది వస్తుంది అన్నట్టు. అలా కాకుండా మనకు చిన్నపిల్లల్లో అయితే ఫైమోసిస్ అంటాం. అంటే ఫైమోసిస్ అంటే ఏంటంటే పురుషాంగం పైన ఫోర్ స్కిన్ అనేది టైట్గా ఉంటుంది, 4-5 సంవత్సరాల పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు దానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది, సర్కంసిషన్ అంటాం, సుంతి ఆపరేషన్ అంటాం. అది చేసినప్పుడు దానికి కారణం అది కాబట్టి మళ్ళీ మళ్ళీ రాకుండా నివారించవచ్చు. అలా కాకుండా సాధారణమైన సమస్య, అలా కాకుండా కొన్ని లోపల కిడ్నీలో కొన్ని సమస్యలు ఉంటాయి, అంటే అవి పుట్టుకొని వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయి. దాన్ని ఏమంటాం అంటే రిఫ్లెక్స్ అంటాం, వెసికులేటరీ రిఫ్లెక్స్ అంటాం, వియూఆర్ అంటాం. అది కూడా ఉండే అవకాశం ఉంటుంది. అది మనం స్కానింగ్లో మనకు తెలుస్తుంది, అంటే కిడ్నీ వాపు ఉండడం ఇలాంటి లక్షణాలు, అంటే ఇలాంటి మన

0: మంట రావడం, ఇన్ఫెక్షన్ రావడం ఉంటుంది. ఆడవారిలో అనుకోండి, వాళ్ళకు గర్భసంచి సంబంధించి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానివల్ల కూడా మూత్రం ఇన్ఫెక్షన్ రావచ్చు. మగవారిలో అనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టు స్టోన్స్తో పాటు మూత్రనాళిక సన్నబడుతుంది, స్ట్రిక్చర్ యురేత్ర అంటాం. సో అలాంటిది ఉన్నప్పుడు ఇలాంటి రికరెంట్ యూటీఐ, మూత్రం సరిగా రాకపోవడం ఇలాంటివి ఉంటాయి. అదే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు అనుకోండి, సపోజ్ మగవారిలో కానీ ఆడవారిలో కానీ 40 నుంచి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు, ఆడవారిలో ఏమైతే ఈ మూత్రనాళం అనేది కొద్దిగా సన్నబడుతుంది, దాన్ని డిజిటల్ యురేత్ర స్టెనోసిస్ అంటాం. సో అట్లా సన్నబడ్డప్పుడు వాళ్ళు మూత్రం సరిగా పోయారు, పోకపోవడం వల్ల మిగిలిపోతుంది, మిగిలిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అది కారణం, దానికి ట్రీట్మెంట్ చేసామనుకోండి వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్ రాదు. మగవారులు అనుకోండి ప్రోస్టేట్కి సంబంధించిన సమస్య సాధారణంగా ఉంటుంది. సో అప్పుడు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందనుకోండి, దానికి మనం ట్రీట్మెంట్ చేసామనుకోండి మళ్ళీ రికరెంట్ యూటీఐ రాదు. సో ఏదన్నా మనకు పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు దానికి కారణమైంది ఒక కనుక్కొని కారణానికి ట్రీట్మెంట్ చేసినప్పుడు డెఫినెట్గా మనం మళ్ళీ మళ్ళీ రాకుండా నివారించు,
1: జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా ఇందాక తాగే నీరు మోతాదు తగ్గినప్పుడు మూత్ర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే మూత్ర సంబంధ వ్యాధుల్ని అరికట్టడానికి మనం తాగే నీరు యొక్క పాత్ర ఏముంటుంది నిత్య జీవితంలో?
0: మామూలుగా అయితే ఏంటంటే మనకు మన కిడ్నీ ఫంక్షన్ సరిగా చేయాలంటే మనకు వాటర్, అంటే మనం వాటర్ మూత్రం ద్వారా మనం బయటకు విసర్జించాలంటే ఒక మీడియం కావాలి. అంటే మన బాడీలో ఉన్న టాక్సిక్ ప్రొడక్ట్స్, మలిన పదార్థాలని బయటకు విసర్జించాలి. దాంట్లో రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి మన జీర్ణాశయం ద్వారా, కొన్ని మనకు మలం ద్వారా వెళ్ళిపోతుంటాయి, అదేవిధంగా కొన్ని మూత్రం ద్వారా వెళ్ళిపోతుంటాయి. సో ఈ మూత్రం ద్వారా వెళ్ళినప్పుడు ఆ మలిన పదార్థాలు బయటకు వెళ్ళినా ఒక మీడియం కావాలి, మీడియం అంటే దాంట్లో వెళ్ళిపోవాలి. సో అప్పుడు మనం వాటర్ తక్కువ తీసుకున్నాం అనుకోండి, ఇది మందగిస్తుంది. సో ఈ విధంగా మనకు సమస్యలు వచ్చాయండి, దాంట్లో మనకు స్టోన్స్ రావచ్చు, అంటే ఆ తక్కువ తీసుకోవడం వల్ల వచ్చే పరిణామాలు, స్టోన్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో సాధారణంగా మనకు ఒక మధ్య వయస్కుడికి అయితే ఒక రోజులో మనకు ఇలాంటి వర్షాకాలం చలికాలంలో అయితే 3 నుంచి 4 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది, లేదా కనీసం 3 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండాకాలంలో అయితే మన దగ్గర వాతావరణం ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 4 నుంచి 5 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నార్మల్గా మనం తీసుకునే పద్ధతి. అలా కాకుండా కొన్ని సమస్యలు ఉంటే అక్కడ వాటర్ తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే మన కిడ్నీలు మందగించడం, అంటే ఫెయిల్యూర్ అంటాం, రీనల్ ఫెయిల్యూర్ అంటాం. సో అలా అప్పుడు వాటర్ ఎందుకు తక్కువ తీసుకోవాలంటే మనం తీసుకునే వాటర్ అనేది మూత్రం ద్వారానే బయటకు పోతుంది కాబట్టి కిడ్నీలు నార్మల్గా పనిచేసినప్పుడు మనం ఎంత వాటర్ తీసుకున్నా మనకు అవసరమైనంత వాటర్ బాడీలో ప్రిజర్వ్ అయ్యి మిగతాదంతా మూత్రం ద్వారా వెళ్ళిపోతుంది. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు మనం తీసుకునే వాటర్ బయటకు వెళ్ళే అవకాశం లేదు. సో అలాంటప్పుడు ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలోనే డిపాజిట్ అయిపోతుంది, దాన్ని థర్డ్ స్పేస్ కలెక్షన్ అంటాం. అంటే అది చాలామంది మీరు చూసి ఉంటారు, కాళ్ళు చేతులు వాపు రావడము, ముఖం వాపు రావడము, పొట్ట లావుగా అయిపోవడం, పొట్ట పొంగిపోవడము, తర్వాత ఊపిరితిత్తులో నీరు చేరడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయని, ఇలాంటి పరిణామాలు వస్తాయి కాబట్టి వాళ్ళకు వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ని బట్టి ఎంతవరకు వాటర్ తాగాలో అడ్వైజ్ చేస్తాం, అంతే తాగాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ మూత్ర సంబంధ వ్యాధులు రావడానికి ఈ వయసులో వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి మనకి ఏమైనా ఆధారం ఉందా?
0: ఉందండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు మగవారులు అయితే ప్రోస్టేట్ అనేది 50 సంవత్సరాలు అరౌండ్ 50 ఇయర్స్ వాళ్ళకే వచ్చే అవకాశం, అంతకుముందు ప్రోస్టేట్కి సంబంధించిన సమస్యలు తక్కువగా ఉంటాయి, అంటే సాధారణంగా వచ్చే వయసు అది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఆడవారులు అయితే డియుఎస్ అని చెప్పి డిజిటల్ తెలిసినస్ అంటాము, అది కూడా 40 ఆ పై వయసు వాళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది, అంతకన్నా తక్కువ వరకు చాలా తక్కువ రేర్గా ఉంటుంది. అదే చిన్నపిల్లలు తీసుకున్నాం అనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టు రికరెంట్ యూటీఐ రిఫ్లక్స్ అని చెప్పాం చూడండి, ఇలాంటి రిఫ్లక్స్ కానీ ఇంకా కొన్ని పుట్టుకతో వచ్చే కిడ్నీ అనామలీస్ అంటాం, అలాంటివి చిన్నపిల్లలు తొందరగా బయటపడతాయి. సో అదేవిధంగా మధ్య వయసులో తీసుకుంటే స్టోన్స్ ప్రాబ్లం అనేది సాధారణంగా మధ్య వయసులో ఎక్కువగా ఉంటుంది, చిన్నపిల్లల్లో ఉండొచ్చు, పెద్దవారిలో ఉండొచ్చు, అన్ని వయసులో రావచ్చు, బట్ సాధారణంగా మనం చూసేది మధ్య వయసులో.
1: డాక్టర్ గారు, ఈ వ్యాధుల మూలంగా ఎదురే ఇతర దుష్పరిణామాలు ఏమైనా ఉంటాయా?
0: అంటే వాటిని నెగ్లెక్ట్ చేస్తే తప్పకుండా దుష్పరిణామాలు ఉంటాయండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ అనేటివి మనం సరైన టైంలో దాని ట్రీట్మెంట్ తీసుకుంటే అంతటితో ఆగిపోవచ్చు. అలా కాకుండా ఇన్ఫెక్షన్ని మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, అది అంటే మూత్రం ఇన్ఫెక్షన్ కానీ యూటీఐ అంటాం. సో మూత్రం ఇన్ఫెక్షన్ లేదా మూత్రాశయానికి సంబంధించినంత వరకు అది మనము అంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ద్వారా అంటే ఓపీ బేసిస్ మీద ట్రీట్మెంట్ చేయొచ్చు. అలా కాకుండా దీన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీ వరకు పాకిపోతుంది, దాన్ని అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటాం. సో అట్లా కిడ్నీ వరకు వెళ్ళినప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం. అది కొద్దిగా సీరియస్ టైప్ ఇన్ఫెక్షన్, అంటే కొద్దిగా ఎక్కువ నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే దుష్పరిణామం కింద మనం చెప్పొచ్చు. అలాంటప్పుడు అలాంటి పేషెంట్స్కి పైలోనెఫ్రైటిస్ వచ్చినప్పుడు ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఆ పైలోనెఫ్రైటిస్కి స్టోన్ కారణం అనుకోండి, ఇంతకుముందు చెప్పాను రికరెంట్ యూటీఐ అంటే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్ రావడానికి స్టోన్ కారణం అనుకోండి, స్టోన్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రోస్టేట్ కారణం అనుకోండి, దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఏదైతే మనకు ఈ కారణాలు ఉన్నాయో వాటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని దుష్పరిణామాలు మన కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీ పని మందగిస్తుంది. కిడ్నీ పని మందగించినప్పుడు దాన్ని ఫెయిల్యూర్ అంటాం. ఆ ఫెయిల్యూర్ అనేది అక్యూట్ అంటే సడన్గా వచ్చింది కావచ్చు, క్రానిక్ అంటాం.

0: దానికంటే ఇప్పుడు మనకు షుగర్ బీపీ లాంటివి ఉన్నాయనుకోండి, దానివల్ల మనం షుగర్ బీపీ కంట్రోల్ చేసుకోలేనప్పుడు సరిగా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీలు మందగిస్తుంటాయి, మందగించి మందగించి చివరికి కంప్లీట్ పనిచేయడం మానేస్తాయి. దాన్ని కంప్లీట్ ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ అంటాం. అంటే అలాంటి వరకు మీరు చూసి ఉంటారు చాలా మటుకు డయాలసిస్ మీద వాళ్ళు జీవిస్తుంటారు.
1: డయాలసిస్
0: అది క్రానిక్ డిసీజ్ అంటాము. అక్యూట్లో కూడా అంటే సడన్ గా వచ్చే వారికి కూడా డయాలసిస్ అవసరం పడచ్చు. కాకపోతే వారికి వీరికి తేడా ఏంటంటే, వీరికి అక్యూట్ వచ్చిన వారికి మనం డయాలసిస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కండిషన్ వరకు ఆ సందర్భం వరకే డయాలసిస్ చేసి కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ కిడ్నీ రికవర్ అవుతుంది. సో వాళ్ళకి మళ్ళీ డయాలసిస్ అవసరం పడదు. అలా కాకుండా క్రానిక్ డిసీజ్ వల్ల వచ్చే వాటికి ఒకసారి ఎండ్ స్టేజ్ ఈఎస్ఆర్డీ అంటాం. ఎండ్ స్టేజ్ అంటే రీనల్ డిసీజ్ పోయినప్పుడు కిడ్నీలు మనం ఏం చేసినా మళ్ళీ రికవర్ కావు. సో అలాంటి వారికి ఖచ్చితంగా డయాలసిస్ మీద బతకాల్సి ఉంటుంది, ఆధారపడాల్సి ఉంటుంది. లేదు అంటే వారి వయసును బట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది.
1: ఈ మూత్ర సంబంధ వ్యాధులు రావడానికి వ్యక్తిగత జీవన శైలి కానీ ఆహార నియమాలు కానీ ఏమైనా ప్రభావితం చేస్తాయా?
0: ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకు సాధారణంగా మనకు మన నిజామాబాద్లో చూసుకునే వాటిలో స్టోన్ ప్రాబ్లం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కంపేర్టివ్లీ మిగతా అంటే
1: ప్రాంతాల కంటే.
0: ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ
1: అధికంగా ఉన్న
0: ఉంటుందో ఎండాకాలంలో ఎస్పెషల్లీ చూసుకుంటే అక్కడ మనకు ఈ స్టోన్ ప్రాబ్లం అనేది మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి కూడా డిపెండ్ అవుతుంది. అంటే సాధారణంగా మనం చూసే స్టోన్స్ రెండు రకాలు ఉంటాయి. కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అంటాము, ఒకటి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. కొన్నిసార్లు మిక్స్డ్ స్టోన్స్ ఉంటాయి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. స్ట్రూవేట్ అని రకరకాలు ఉన్నాయి. కాకపోతే మనం సాధారణంగా చూసుకునే రెండు స్టోన్స్. సో వీటిలో ఏంటంటే కాల్షియం అనేది ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు, అంటే మనకు సాధారణంగా మనం మిల్క్ తక్కువ తాగుతాం కానీ టీలు ఎక్కువ తాగుతాం. సాధారణంగా చూసుంటారు ఆఫీసులో వర్క్ చేసేవారు కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మనం డైరెక్ట్ మిల్క్ తక్కువ అయినా టీ రూపంలో మిల్క్ ఎక్కువ తీసుకుంటాం. సో అది కాల్షియం మన బాడీలో కాల్షియం లెవెల్స్ దానిలో పెరగవచ్చు. అదేవిధంగా ఆక్సిలేట్స్ అని కొన్ని కూరగాయలు ఉంటాయి, అంటే ఆక్సిలేట్ ఎక్కువగా ఉన్న కూరగాయలు కొన్ని ఉంటాయి. వాటిలో మనకు సాధారణంగా మాట్లాడుకునేవి టమాటా కానీ పాలకూర కానీ క్యాబేజీ వంకాయ ఇలాంటివి. వీటిలో ఆక్సాలిక్ యాసిడ్ అంటే ఆక్సిలేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటిని మనం చాలా ఫ్రీక్వెంట్గా తీసుకున్నప్పుడు, అంటే తరచుగా చాలామంది వేసిన టమాటాని ప్రతిరోజు తింటూ ఏదో రూపంలో పప్పులో వంకాయలు ఆలుగడ్డ అది రోజు తింటుంటారు, అట్లా ఫ్రీక్వెన్సీ పెంచినప్పుడు దానివల్ల కూడా మన బాడీలో ఈ ఆక్సిలేట్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో పెరిగిపోయినప్పుడు ఈ కాల్షియం ఆక్సిలేట్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇవి మన విసర్జించే ప్రక్రియలో కిడ్నీ ద్వారా ప్రయాణం చేసినప్పుడు త్రూ బ్లడ్ కిడ్నీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చిన్న చిన్న అన్ని మైక్రో పార్టికల్స్ ఇవన్నీ అవి కలిసిపోయి చిన్న క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి కిడ్నీలో. కిడ్నీలో క్రిస్టల్స్ ఫామ్ అయిన తర్వాత క్రిస్టల్స్ అనేవి చిన్న మైక్రోస్కోపిక్ పెడితే తప్ప కనబడవు. అలాంటి క్రిస్టల్స్ అని ఒక దగ్గర చేరినప్పుడు, అంటే ఒకదాని మీద డిపాజిట్ అయినప్పుడు చిన్న స్టోన్ ఫామ్ అవుతుంది. ఆ సమయంలో కూడా మనం వాటర్ తీసుకుంటే అవి పడిపోయి ఫ్లష్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాటర్ తక్కువ తీసుకుని ఈ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ క్రిస్టల్స్ అక్కడే అండిపోయి చిన్న స్టోన్ కాస్త క్రాక్రంలో పెరిగి పెద్దగా అయిపోతుంది. అప్పుడు మనకు దానివల్ల సిమ్టమ్స్ లక్షణాలు వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడవచ్చు.
1: చివరగా మరి ఈ మూత్ర సంబంధ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
0: ముఖ్యంగా మూత్ర సంబంధించే వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం తీసుకునే అలవాట్లలో ముఖ్యంగా మార్చుకోవాల్సింది, అంటే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. నీళ్ళు ఎక్కువ తాగాలి, ఎందుకంటే ఇందుకు చెప్పినట్టు మలినాలు ఎక్కువ పోవాలంటే వాటర్ ఎక్కువ కావాలి. అదేవిధంగా ఇందుకు చెప్పినట్టు స్టోన్కు సంబంధించినంత వరకు ఈ ఏవైతే ఇంతకుముందు మనం కూరగాయల గురించి మాట్లాడుకున్నామో అవి తక్కువ మోతాదులో తీసుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు ఇంకో స్టోన్ గురించి చెప్పాను, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేటివి ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ అంటే ఈ మాంసం ఎక్కువ తినే వారిలో ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి వారు నాన్ వెజ్ ఫ్రీక్వెంట్ తీసుకోవడాన్ని తగ్గించుకోవాలి. కొందరైతే ఆల్మోస్ట్ వీక్లో వన్ టైం తింటారు, కొందరు దాదాపు వీక్లో ప్రతిరోజు తింటారు. సో అలాంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గించాల్సి ఉంటుంది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు రీనల్ ఫెయిల్యూర్ అనే కండిషన్ వచ్చినప్పుడు అప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ తక్కువ తీసుకోవాలి, ఎస్పెషల్లీ అనిమల్ ప్రోటీన్ని తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఎంత ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ పైన అంత లోడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు కిడ్నీ పని ఇంకా మందగించే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం మాట్లాడుకోవాల్సి వస్తే సాధారణంగా అంటే కామన్ ఆహార అలవాటు ఏంటంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఉప్పును కూడా తక్కువ తీసుకుంటే మంచిది. దానివల్ల మనకు బీపీ కంట్రోల్ ఉంటుంది, కిడ్నీలు ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం అది కూడా తగ్గిపోతుంది.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: ఓకే.
2: శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్.
3: మూత్రపిండంలో మూత్రాశయంలో రాళ్లు గడ్డలు ఏర్పడటం,
2: మూత్రంలో తరచుగా చీము రక్తం పడటం,
3: మనకు తెలియకుండానే మూత్ర విసర్జన జరగటం,
2: ఇవన్నీ చిన్నగా అనిపించే పెద్ద సమస్యలు.
3: అన్ని రకాల కిడ్నీ మూత్ర సంబంధ వ్యాధులకు
2: సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్, పక్క రోడ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఫోన్ 2220202. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరేకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: శ్రోతలు ఇంతవరకు శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మూత్ర సంబంధ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు శ్రోతలకు అందించిన సలహాల సూచనలు విన్నారు. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కె సాత్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
8: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
7: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
9: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
10: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
11: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
12: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
9: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: శ్రోతలకి ఒక గమనిక, ఈ రోజు ఉదయం 8 గంటలకు అంటే మరి కాసేపట్లో SV స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పిల్లల్లో వచ్చే దంత సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, హ్యాపీ సినిమా కోసం SP చరణ్ గానం చేసింది, సంగీతం అందించారు యువన్ శంకర్ రాజా.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ రేడియో కార్యక్రమాన్ని. మీరు వింటున్న ఈ కార్యక్రమం ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకి మరో గమనిక. ఈరోజు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె కవాటాలు మూసుకుపోవడం గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ కెంచి గారు తగిన సలహాలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:30 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. అలాగే శ్రోతలకు మరో ప్రకటన. ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఈలా త్రిపాఠి గారు ఇంటింటి సర్వే ప్రారంభించారు. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఈలా త్రిపాఠి గారు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ ఎస్ఆర్ఐ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుంచి అంటే జూన్ 25 నుంచి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. జూలై 24 వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఇందులో భాగంగా బీఎల్ఓ రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో జిల్లా పాలనాధికారి ఈలా త్రిపాఠి గారిని కలిసి ఎన్యూమరేషన్ ఫారంలు అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా బీఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం కరెక్టుగా నింపే విధంగా చూడాలని బీఎల్ఓలను సూచించారు. ఈ ప్రక్రియలో తహసీల్దార్ వినయ్ సాగర్ గారు పాల్గొన్నారు. ఈ ప్రకటన జారీ చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైంది. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం

0: ఘర్షణ సినిమా నుంచి పాట విన్నారు.
1: జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:00. ఇప్పుడు వినండి ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పిల్లల్లో వచ్చే దంత సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ద్వారకా నగర్, నిజామాబాద్. ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్.
3: దంత సౌభాగ్యం లేకుంటే ఎన్ని ఉన్నా ఆనందం మైనసే. ఓరల్ మాక్సిలో ఫేషియల్ సర్జరీలు, గ్రహణ మొర్రికి ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ,
2: పంటి నరాలకు పచ్చపళ్లకు చికిత్స, కృత్రిమ దంతాల అమరిక లాంటి అన్ని రకాల దంత సమస్యలకు ఆధునిక వైద్య విధానాలతో వైద్యాన్ని అందిస్తోంది ఎస్వి స్మైల్ 32 దంత వైద్యశాల. సంప్రదించండి డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషల్ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: నమస్తే అందరికి. ముఖ్యంగా ఇప్పుడు రోజు చూస్తా ఉంటే దంత సమస్యలు మామూలుగా రోజు 2 సార్లు బ్రషింగ్ చేయడం అనేది తప్పనిసరి అంటాము, కానీ కామన్ గా మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది చెయ్యరు, ఒకటేసారి చేస్తుంటారు. దాంతోపాటు మన ఫుడ్ హ్యాబిట్స్ అనేటి గమనిస్తే ముందటికి ఇప్పటికి చాలా స్టిక్కీ ఫుడ్, చాక్లెట్స్ తినడం గానీ, ఈ బిస్కెట్స్ స్టిక్కీ

చిప్స్ అనేటివి తినడం ఎక్కువైపోయింది, అతుక్కునేటి అన్నట్టు పళ్ళకు అతుక్కునేటి, మరియు బ్రషింగ్ ఎక్కువ చేసుకోకపోవడము, మరియు శీతల పానీయాలు, దాని వలన పళ్ళు అరిగి అది హెవీ షుగర్స్ ఉంటాయి దాని లోపల, దాని వలన పళ్ళు పుచ్చిపోవడం అనేటివి జరుగుతూ ఉంటాయి. మరియు కరెక్ట్ మంచి పద్ధతిలో బ్రషింగ్ చేసుకోకపోవడం వలన చిగుళ్ళ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటది. చిగుళ్ళ లెక్కల రక్తం గారడము, పళ్ళ చుట్టూరుగా గారలు మైలజమయ్యి గారలు గారడము, దాంతోపాటు చిగుళ్ళ సమస్యలు అనేటి కామన్ గా మనం చూస్తా ఉన్నాము. మళ్ళీ చిగుళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ మనకి సింప్టమ్స్ అనేటి ఎక్కువ ఉండే, అప్పుడప్పుడు కొందరికి చిగుళ్ళ లెక్కలు రక్తం గారడం గాని, పళ్ళు గుంజడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే ఎక్కువ మట్టికి మనము 80% వరకు మన పేషెంట్స్ కి చూస్తూ ఉంటే చిగుళ్ళ ప్రాబ్లమ్స్ అనేటి మనకు బయట కనిపించాయి అన్నట్టు, అది చేప కింద నీరు లెక్క లోపల లోపల స్ప్రెడ్ అవుతా ఉంటది. దాంతోపాటు చాలా అడ్వాన్స్ స్టేజ్ లో పళ్ళు లూజ్ అయిపోయి అప్పుడు మా దగ్గరకు వస్తారు. అలాగే మనం స్టార్టింగ్ స్టేజ్ లో ప్రాబ్లం చిన్న ఉన్నప్పుడే దంతక్షయం అంటే పుప్పలు రావడం గాని, పళ్ళు గుంజడము, సెన్సిటివిటీ రావడము, మరియు చిగుళ్ళ లెక్కలు రక్తం గారడం అలాంటి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటది, మనం పళ్ళని కాపాడగలుగుతాం అన్నట్టు. మన దంతాలు ఇంపార్టెన్స్ ఏంటంటే నార్మల్ గా చూస్తుంటే హెల్త్ గాని, వేరే మనము రెగ్యులర్ గా బట్టలకు గాని దేనికన్నా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలాంటిది దంతాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం. జనరల్ గా అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే డెంటల్ కేర్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి మనము. అంటే కొందరికి అవేర్నెస్ ఉన్నది కానీ పట్టించుకోరు, కొందరికి రెగ్యులర్ గా చూస్తూ ఉంటే పళ్ళ మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కోవడం గాని తట్టుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటది. నార్మల్ గా ఏదో పుల్ల పెట్టి అట్లా తీసేస్తా ఉంటారు. లేదంటే కొందరికి పేషెంట్స్ వస్తే చెప్తా ఉంటారు అక్కడికి వెళ్ళినాము ఇక్కడికి వెళ్ళినాము ఏదో పుల్లలలో ఇట్లా మందు పెట్టి పురుగులు తీస్తారని. అలాంటివి చేపించుకోకండి దయచేసి, మీకు అందరికి విన్నవిస్తున్నాను. అలాంటి పురుగులు గాని అలాంటివి ఏమి ఉండవు. నార్మల్లీ పుప్పలలో సూక్ష్మ క్రిములు, మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఉంటాయి, అవి కంటికి కనిపించాయి. సో మీకు అట్లా తట్టుకోవడం గాని ఏదన్నా సెన్సిటివిటీ అలాంటిది వస్తే ఇమీడియట్ గా మీ దగ్గరున్న దంత వైద్యశాలకు చూపించాలి. దంత సమస్యలకు నార్మల్లీ మనము వయస్సు అనేది చూసుకుంటా ఉంటే చిన్న పిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి, పెద్దవాళ్ళకు కామన్ గా మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేటి. నార్మల్ గా జనరల్ గా అందరు ఏమనుకుంటారు, చిన్న పిల్లలకి ఎలాగో పాల పనులు కదా, ఊడిపోతాయిలే, ఏం కాదులే అని అట్లనే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ చిన్న మన పళ్ళు వచ్చిన నుంచి కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. చాలా మందికి ముందర పళ్ళు బ్లాక్ నల్ల పడడం గాని, దవడలు పాల పళ్ళు కూడా పుచ్చిపోవడం అనేటివి జరుగుతూ ఉంటది. సో అది చిన్నప్పుడే పాల పళ్ళు కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్ లోనే మనం దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే కరెక్ట్ మనకి రిజల్ట్ వస్తుంది. సో పాల పళ్ళకి ఏంటంటే చిన్న ఉన్నప్పుడే సిమెంట్ నింపడం గాని, ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ ఉంటది, టాపికల్ ఫ్లోరైడ్ అప్లికేషన్ అని. సపోజ్ నరాల వరకు పోయినా కూడా పిల్లలకు కూడా నరం ట్రీట్మెంట్ అనేది చేస్తాము, మన దగ్గర పిల్లల స్పెషలిస్ట్ ఉంటారు వాళ్ళ ద్వారా చేస్తుంటాం అన్నట్టు. అలాంటి ట్రీట్మెంట్స్ మరియు కామన్ గా మనము చూస్తా ఉంటే చాలా మంది తల్లులు నిద్రలో పాలు తాగిపిస్తా ఉంటారు పిల్లలకి, అట్లనే పండబెడతారు, మధ్య మధ్యలో పిల్లలు లేస్తా ఉంటారు పాలు తాగిపిస్తారు అట్లనే పడుకోబెడతారు అన్నట్టు. సో దాని వలన పాలనేటి నోట్లనే జమైపోయి పుప్పలు రావడం అనేటి జరుగుతూ ఉంటది. సో అది మనం అరికట్టడానికి మామూలుగా పాలు తాగిపించినాక కొంచెం ఒక స్పూన్ తోని వాటర్ తాగిపియడం గాని, లేదంటే ఒక తడి బట్టతోని ఫ్రెష్ క్లాత్ తోని పళ్ళు క్లీన్ చేయడం అట్లా చేస్తుండాలి. చిన్న ఫస్ట్ పన్ను వచ్చిన నుంచి కూడా మనం పాల పనులు అన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త తీసుకుని చేస్తూ ఉండాలి అన్నట్టు. అట్లా మనము పిల్లలకి స్పెషల్ గా పేస్ట్ ఉంటది, ఆ పేస్ట్ తోనే బ్రషింగ్ చేయాలి. పీడియాట్రిక్ టూత్ పేస్ట్ ఉంటది, నార్మల్లీ పెద్దవాళ్ళ పేస్ట్ గాని సెన్సిటివ్ పేస్ట్ అలాంటివి వాడద్దు, పిల్లల పేస్ట్ తోనే బ్రషింగ్ చేయాలి. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి డైలీ 2 times బ్రషింగ్ చేయడం అనేది అలవాటు చేయాలి. మరియు పిల్లలు ఆడుకునేటప్పుడు కింద పడడం గాని అట్లా జరుగుతుంటది అన్నట్టు. సో వాళ్ళకి సపోజ్ పొరపాటున పళ్ళు గిడిపోతే ఆ పళ్ళని పడేయకుండా పాలలో గాని కొబ్బరి నీళ్ళలో ఆ పళ్ళని ఉంచి వితిన్ 1 గంట సేపు లోపల మన దగ్గరున్న దంత వైద్యశాలకు వస్తే దాన్నే పెట్టేసి మనము స్ప్లింటింగ్ ట్రీట్మెంట్ ద్వారా మనము అడ్జస్ట్ చేయొచ్చు. మళ్ళీ ఎలాగో ఊడిపోయినాయి గాని అది వదిలేయకుండా వీటిని మళ్ళీ మనం కాపాడచ్చు. దాంతోపాటు పిల్లలకి నోట్లో వేలు పెట్టుకోవడము, సొంగ పెట్టుకోవడము అట్లా అలవాట్లు ఉంటాయి అన్నట్టు. మరియు మిడిల్ ఏజ్ వాళ్ళకి, స్కూల్ గోయింగ్ వాళ్ళకి కూడా నోట్లో పెన్ను పెట్టుకోవడం, పెన్సిల్ పెట్టుకోవడం అట్లా పెట్టుకుని ఆలోచిస్తూ ఉండడం గాని అట్లా చేస్తూ ఉంటారు. సో అట్లాంటి అలవాట్లు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మానిపించాలి. దాన్ని మానకపోతే కొన్ని కెమికల్స్ గాని పళ్ళకి అట్లా వేళ్లలో పెట్టడము,

0: లేకపోతే కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి అన్నట్టు, కొన్ని పరికరాల ద్వారా మనం అలవాటు మాన్పియచ్చు. అట్లా అలవాట్లు ఉంటే ఏమైతుందంటే పళ్ళు వంకటి ఇంకా రావడము, దాంతోపాటు దౌడది జాయింట్ పెయిన్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఆ అలవాటు కూడా మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాన్పియాలి. మరియు పిల్లలకి మామూలుగా పళ్ళు ఎత్తుగున్నా వంకర్ ఉన్నా కూడా అరౌండ్ 11-12 ఇయర్స్, ఆర్ కొందరికైతే 6-7 ఇయర్స్ నుంచి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం చెకప్ చేపియాలి అన్నట్టు. ఏదన్నా కొన్ని ట్రీట్మెంట్స్ వితిన్ ప్రాబ్లం రాకముందే మేము గుర్తించి దానికి ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి, మయో ఫంక్షనల్ అప్లయన్సెస్ అలాంటివి అని. దాంతోపాటు ఎప్పుడైతే పాల పనులు అన్ని ఊడిపోయి పర్మనెంట్ పనులు వస్తాయో అప్పుడు నుంచే 10-11 ఇయర్స్ నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ అనేటివి చేసుకుని మనము సరి సెట్ చేసుకోవచ్చు అన్నట్టు పళ్ళని. మామూలుగా డెంటల్ ట్రీట్మెంట్స్ కి ఏదన్నా గానీ స్టార్టింగ్ స్టేజ్ లో వస్తే మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నట్టు. ఉదాహరణకి మనము పుప్పల్నే తీసుకున్నాం అనుకోండి, చిన్న ఉన్నప్పుడే లైట్ గా పళ్ళు ఏదైనా ఇరుక్కుంటున్నది తట్టుకుంటున్నది అంటే అప్పుడే చేసినాం అనుకోండి, ముందు వచ్చినప్పుడే చేస్తే ఫిల్లింగ్ తోనే అయిపోతుంది. అలా కాకుండా లోపల డీప్ గా వెళ్ళిపోయి నరం వరకు పోతే మాత్రము వేరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. కొందరికైతే ఆ స్టేజ్ దాటిపోతే పన్నే తీయాల్సి వస్తుంది. సో మనం సాధ్యమైనంత వరకు ఉన్న పనులని కాపాడుకోవాలి, దేవుడిచ్చిన పనులని. ఏదన్నా గానీ దంత సమస్యలు చిగుర్ల ట్రీట్మెంట్స్ కూడా అలాగే స్టార్టింగ్ స్టేజ్ లో ఉండి పళ్ళు ఎక్కువ కదలకపోతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసి క్లీనింగ్ చేసి చిగుర్ల ట్రీట్మెంట్ చేసి కాపాడేస్తుంది. సపోజ్ పళ్ళు అనేటి లూజ్ అయిపోయినాయి అనుకోండి, కదులుతున్నాయి అనుకోండి, లైట్ గా కదులుతున్నాయంటే మాత్రం ఏమన్నా కాపాడచ్చు, కానీ చాలా ఎక్కువ కదులుతున్నాయి అంటే మనము దాన్ని ఏం చేయలేమన్నట్టు. అట్లా మామూలుగా మనము ఎవరన్నా గాని ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రాబ్లం ఉన్నా లేకున్నా డెంటల్ చెకప్ చేయించుకుంటే చాలా బాగుంటది అన్నట్టు. మరియు ఏదన్నా ఏ ట్రీట్మెంట్ ఇప్పుడు ఏ ప్రాబ్లం అన్నా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే మనం కాపాడలేము, ఏం చేయలేము అన్నట్టు. నార్మల్లీ మనము పళ్ళ సంరక్షణ, దంతాల సంరక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని కూడా చాలా మందికి మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. డెంటల్ హెల్త్ కోసము, పళ్ళ సంరక్షణ కోసం, దంతాల సంరక్షణ కోసము కొన్ని అంటే స్పెసిఫిక్ గా ఈ ఫుడ్ అనేది కాకుండా రెగ్యులర్ గా కాల్షియం డైట్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ జనరేషన్ వాళ్ళు మనం మిల్క్ తాగడం అనేది చాలా తగ్గిపోయింది అన్నట్టు, మరియు కాల్షియం ఫుడ్ అనేది తగ్గిపోయింది. సో కాల్షియం డైట్ ఎక్కువ తీసుకోవాలి, పాలు ఎక్కువ తాగిపోయడము, మరియు పాలు పెరుగు మజ్జిగ అట్లాంటివి, దాంతోపాటు స్ప్రౌట్స్ గాని నట్స్ తీసుకోవడము, దాంతోపాటు ఫ్రూట్స్ తీసుకోవడము, అట్లాంటి మాక్సిమం ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకుంటే, పీచ్ పదార్థం ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే దంతాలకు మంచి ఉంటది. మరియు సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్ సి ఇచ్చే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, మోసంబి, సంత్రాని, లెమన్ అనేవి, అలాంటి చిగుర్ల సంరక్షణకు చాలా ఉపయోగపడతాయి అన్నట్టు. మరియు స్టిక్కీ ఫుడ్స్ మాక్సిమం అవాయిడ్ చేయాలి, చాక్లెట్స్ గానీ బిస్కెట్స్ గానీ, అలాంటి శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ అలాంటివి మాక్సిమం అవాయిడ్ చేయాలన్నట్టు. దాంతో ఏమైతే అంటే మనకి స్టిక్కీ ఫుడ్స్ తోని పళ్ళ పైన ఒక లేయర్ లెక్క పేరుకుపోయి ఈజీగా పళ్ళు పుచ్చిపోవడం అనేది అవుతుంది అన్నట్టు. మరియు ఈ కూల్ డ్రింక్స్ వలన టీత్ అరిగిపోవడము, క్యావిటీస్ పెరగడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మాక్సిమం స్టిక్కీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకోవాలి, కాల్షియం ఫుడ్స్, విటమిన్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలన్నట్టు. ఇంకా దంత సంరక్షణ ఎలా తీసుకోవాలంటే నార్మల్లీ బ్రషింగ్ టెక్నిక్స్ మనం జాగ్రత్త చేసుకోవాలి. కొందరు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, గంటల తరబడి బ్రషింగ్ చేయడము, బ్రష్ పెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటారు, మరియు వేప పుల్లని నములుకుంటా చాలా సేపు చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే వేప పుల్లలు వాడద్దని అంటలేను, ఒక 1-2 మినిట్స్ అంతే సరిపోతుంది. నార్మల్లీ బ్రషింగ్ కూడా 2 నిమిషాలు చేస్తే సరిపోతుంది. కరెక్ట్ పద్ధతి కరెక్ట్ చేయాలి అన్నట్టు. ఎలాగంటే మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే కూడా హారిజోంటల్ గా బ్రషింగ్ చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. నిలువుగా చేయాలి, పై పనులు కిందికి చేయాలి, పైనుంచి కిందికి, కింది పనులు పైకి చేయాలన్నట్టు, చిగురికి ఆపోజిట్ డైరెక్షన్ లో చేస్తూ ఉంటే సో మైల అనేది జమ కాకుండా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సపోజ్ బ్రషింగ్ కరెక్ట్ చేయకపోతే దాని వలన పళ్ళు అరగడం అన్నట్టు, సెన్సిటివిటీ రావడము కరెక్ట్ చేయకపోతే, మరియు చిగుర్లలో మైల జమైపోయి చిగురు వాపు రావడం అనేది జరుగుతూ ఉంటది, మరియు బ్లీడింగ్ రావడము. దాంతో చాలా రోజులు అలా చేస్తా ఉంటే డెంటల్ చెకప్ చేపించుకోకుండా అట్లా ఉంటే ఆ గార పట్టేసి మైల అంతా చిగురు వాపు వచ్చేసి పళ్ళు లూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటది. సో మాక్సిమం ఈ వేప పుల్లలు వాడినా కూడా ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ బ్రషింగ్ చేయొద్దు. బ్రషింగ్ అనేది నిలువుగా చేసుకుండాలి, వర్టికల్ డైరెక్షన్ లో చేస్తూ ఉండాలి. వీలైనంత మట్టికి అప్పుడప్పుడు బ్రషింగ్ తర్వాత మౌత్ వాష్ కూడా చేస్తే బాగుంటది. చిగుర్ల వాపు సపోజ్ చిగుర్లకి రక్తం గారడం గాని, గార పట్టడము, కొద్ది కొద్దిగా లాగడం, చిగురు లాగడం అలాంటివి జరుగుతూ ఉంటే ముందే గమనించి ఇమీడియట్ గా డెంటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. లేదంటే అడ్వాన్స్ అయిపోయి చాలా స్ప్రెడ్ అయిపోతే, లోపల స్ప్రెడ్ అయి పళ్ళు లూజ్ కావడము, చిగురులో ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో మనము డెంటల్ కేర్ తీసుకుంటే అది ఓన్లీ ఓవరాల్ పళ్ళకే నోటికే కాకుండా మన హెల్త్ కూడా, ఓవరాల్ హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉంటే పళ్ళ ప్రాబ్లమ్ తోని స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము, చిగుర్ల ప్రాబ్లమ్ తోని హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ గాని అలాంటి అన్ని టోటల్లీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సపోజ్ షుగర్ ఉన్న వాళ్ళకి మాక్సిమం కేర్ తీసుకోవాలి, తొందరగా పళ్ళు చిగుర్లు వాపు రావడము, పళ్ళు లూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా చెకప్, డెంటల్ చెకప్ చేపిస్తుండాలి. మరియు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కొన్ని స్టడీస్ ఉన్నాయి అన్నట్టు ఇంటర్నేషనల్ జర్నల్స్ లో, చిగుర్ల ప్రాబ్లమ్ తో హార్ట్ ప్రాబ్లం రావడం, కిడ్నీ ప్రాబ్లం రావడం అనేది జరుగుతూ ఉంటది. సో మాక్సిమం మనం జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. మరియు రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటే కొందరు స్కిన్ స్పెషలిస్టులు స్కిన్ చర్మం పైన దద్దులు వస్తే, పుండులు వస్తే, గాయాలు అయితే అవి మానకపోతే వాళ్ళ మందుల ద్వారా ఒకసారి డెంటల్ చెకప్ చేపించుకోండి అని చెప్తా ఉన్నారు. సపోజ్ వాళ్ళకి చూస్తే మాత్రము నోట్ల పుప్పలు గాని చిగురు ప్రాబ్లం అనేది మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. సో కంప్లీట్ నార్మల్లీ చెప్తుంటారు అన్నట్టు మా బుక్స్ లలో, ఓవరాల్ హెల్త్ ఈజ్ ఎ మిర్రర్ ఆఫ్ జనరల్ హెల్త్ అని. సో ఎక్కడ బాడీలో ఎక్కడేం ప్రాబ్లం ఉన్నా కూడా మన నోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు, నాలుక పైన గాని, టీత్లల్లో, చిగుర్లల్లో. సో కేర్ తీసుకోవాలన్నట్టు. సో ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే, ఒకటి మంచి నార్మల్ గా మంచి బ్రషింగ్ చేయడం డైలీ ఒక 2 మినిట్స్ 2 టైమ్స్, మరియు మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని చాక్లెట్స్, బిస్కెట్స్, శీతల పానీయాలు అవాయిడ్ చేయడం గాని, అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము మాక్సిమం టీత్ కాపాడుకోగలుగుతాం అన్నట్టు. వీలైనంత కొందరికి అయితే చూస్తుంటే లైఫ్ లాంగ్ కూడా పళ్ళని, జీవితాంతం మనం పళ్ళని కాపాడగలుగుతాము. సో మనకి హెల్తీ ఉంటది, ఓవరాల్ లైఫ్ అనేది, హెల్త్ అనేది చాలా బాగుంటది అన్నట్టు. ఇలాంటి అన్ని జాగ్రత్తలు పాటించాలని అందరినీ శ్రోతల్ని కోరుకుంటున్నాను. మరియు రెగ్యులర్ గా డెంటల్ చెకప్ చేయడం గానీ ప్రతి 6 నెలలకు ఒకసారి చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల.
2: ఎత్తు వంకర పళ్లను సరిచేయటం, చిగుళ్ల నుండి రక్తం కారటం, చిగుళ్ల వాపునకు చికిత్స అందించడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయటం, పంటపై మరకలు తొలగించడమే కాదు,
1: అత్యాధునిక వైద్య పరికరాలతో, నాణ్యమైన వైద్య విధానాలతో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని రకాల దంత వైద్య సేవలు అందిస్తుంది ఎస్వి స్మైల్ 32 దంత వైద్యశాల.
3: ఇప్పుడు ద్వారకా నగర్ నిజామాబాద్ లో నూతన సొంత భవనంలో దంత వైద్య సేవల్ని అందిస్తుంది. సంప్రదించండి డాక్టర్ కొండా అమర్నాథ్, ఓరల్ మరియు మ్యాక్స్ ఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మాక్సిలో ఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: శ్రోతలు, మీరు ఇంతవరకు ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డెంటిస్ట్ డాక్టర్ కె అమర్నాథ్ గారు శ్రోతలకు అందించిన సలహాల సూచనలు విన్నారు.

இந்தத்து இன்னடி பிரபாத்லஹரி கார்யக்ரமம் சமாப்தம். ஆகாசவாணி நிசாமாபாத் கேந்திரம் நிலையம்ல சமயம் 8:15 நிமிஷாலுக்கு வస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Akashwani presents Morning News. Good morning, I'm Sunil Verma. The headlines. Vikasit Bharat Ji Ramji scheme comes into force across the country today, replacing existing MG Nareka. Prime Minister Narendra Modi speaks to Iranian President, stressed need for continued efforts to secure lasting peace in West Asia and safeguarding freedom of navigation and commerce. Japanese Prime Minister Sanae Takaichi to arrive in New Delhi this evening on a three-day visit to India. France beat Sweden 3-0 to enter round of 16 at FIFA World Cup football. And India's men's cricket team to begin their five-match 2020 international series against hosts England today. Vikasit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Grameen Vikasit Bharat Ji Ramji Act 2025 will come into force across rural India with effect from today. The Rural Development Ministry says that the Act, which guarantees 125 days of wage employment in every financial year, will empower rural India. Our correspondent reports that a provision of 95,692 crore rupees has been made in the current financial year for operationalization of the new framework across the country.
1: The VBG Ramji Act replaces the 20-year-old Mahatma Gandhi National Rural Employment Guarantee Act 2005. The new act aims to enhance the statutory employment guarantee from 100 days to 125 days in a financial year. This enhanced employment guarantee is intended to support the accelerated pace of rural development, provide greater income security, and empower rural households. The Act places strong emphasis on timely, transparent, and accountable wage payments. The new Act also provides for an unemployment allowance if work is not provided within the stipulated time. The Viksit Bharat Ji Ramji Act is a comprehensive legislative framework designed to align rural employment generation with the national vision of Viksit Bharat by 2047. Aman Yadav, Akashvani News, Delhi.
0: The central government has notified revised wage rates under the Viksit Bharat Ji Ramji Act 2025 effective from today. According to the notification issued by the Rural Development Ministry, wage rates have been enhanced across all states and union territories. It said, for the first time, an interim base wage rate of 300 rupees per day has been introduced, ensuring that no notified wage under the program falls below this level. The national average wage has risen from 298.8 rupees per day under MG Narega to 327.4 rupees per day under Viksit Bharat Ji Ramji, marking an average increase of over 10%. 21 states and administrative units, which previously had wages below 300 rupees, have now been brought up to the new benchmark. The states of Uttar Pradesh, Bihar, Jharkhand, West Bengal, Assam, Arunachal Pradesh, and Himachal Pradesh are among those witnessing significant hikes ranging from between 15 and 25%. The ministry highlighted that Arunachal Pradesh and Nagaland have received the highest percentage increase of nearly 24.5%. States with already higher wages have also seen upward revisions. Haryana will now have a wage rate of 409 rupees, Goa 406 rupees, and Kerala 401 rupees per day. In Sikkim's high altitude Gram Panchayats, the rate has been set at 450 rupees per day. Union Minister for Rural Development, Shivraj Singh Chauhan, described the revision as a historic step towards building a Vikasit Bharat through prosperous villages. The Uttarakhand Minority Education Authority has come into existence today, replacing the Madrasa Board in the state. With this, all 456 madrasas in Uttarakhand will now be monitored by both the state government and the central government. More from our correspondent.
2: The Uttarakhand government has taken this significant step to make the education system more modern, transparent and inclusive. State Minister for Social Welfare, Shri Khajandas, said that all recognized madrasas currently operating in the state will now come under the Uttarakhand Minority Education Authority. They will also be affiliated with the Uttarakhand Board for School Education to ensure that students receive education in line with the national education standards. He said that the new system will not only be limited to institutes of the Muslim community alone, but will also apply equally to the educational institutions institute run by Sikh, Jain, Buddhist, Christians and Parsi minority communities. Sakshi Singh, Akashwani News, Dehradun.
0: The house-to-house data verification phase of the census begins across Kerala today as part of the nationwide census exercise. More from our correspondent.
3: The field verification follows the completion of the self-enumeration process, which ended at midnight yesterday. During the self-enumeration phase, households were able to digitally submit details of family members through the census portal. Residents who completed the online registration are required to provide the self-enumeration identification number to the census enumerator during the household visit. The enumerator will verify whether the information submitted online matches the existing records. If any mistakes are found or if a household has not completed self-enumeration, the enumerator will collect the required information afresh during the visit. Midhi M. Palluruthi, Akashvani News, Thiruvananthapuram.
0: President Draupadi Murmu will grace the first convocation of the Central University of Andhra Pradesh in Jantaluru in Ananthapuramu district today. The president will confer degrees on 1,268 students who have successfully completed undergraduate and postgraduate programs. She will also present gold medals to 56 students for their outstanding academic performance. This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on IX handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Prime Minister Narendra Modi held a telephone conversation with the Iranian President Dr. Masoud Pezeshkian yesterday. During the talks, President Pezeshkian briefed Mr. Modi on the recent developments in West Asia and the way forward. The Prime Minister welcomed the understanding reached and reiterated India's consistent position that all issues must be resolved through dialogue and diplomacy. Mr. Modi reiterated the need for continued efforts to ensure lasting peace and stability in the region and for safeguarding freedom of navigation and commerce. The Iranian president also appreciated Prime Minister Modi's personal role in supporting peace, stability and regional cooperation during their telephone conversation. According to the Embassy of Iran in India, during the conversation, President Pezeshkian expressed his satisfaction with the successful planning and hosting of the BRICS Energy Ministers meeting in India. He voiced hope that cooperation and engagement between Iran and India within multilateral frameworks such as BRICS would continue to expand. Emphasizing Iran's commitment to strengthening and deepening relations with India, the Iranian president said that the relations between the two countries are founded on a long-standing historical legacy and mutual respect. Japanese Prime Minister Sanae Takaichi is arriving in New Delhi this evening on a three-day visit to India. This marks her first official visit to India. She will attend the 16th India-Japan Annual Summit tomorrow with Prime Minister Narendra Modi. The summit will provide an opportunity for both sides to review and strengthen the full spectrum of bilateral cooperation as well as exchange views on regional and global issues of mutual interest. Our correspondent reports that India and Japan share a long-standing friendship rooted in centuries of cultural and civilizational exchange, spiritual affinity and shared values of freedom, democracy and respect for the rule of law.
4: India-Japan bilateral relationship was elevated to a special strategic and global partnership in 2014 as the two countries approached the 75th anniversary of the establishment of diplomatic relations in 2027. Cooperation continues to deepen across a wide range of sectors. These include trade and investment, economic security, defense and security, science and technology, culture and people-to-people ties. India-Japan Comprehensive Economic Partnership Agreement came into effect on 1st August 2011. In 2025-26, bilateral trade crossed $27 billion. Japan is the fifth largest investor in India with investment of $48.17 billion between April 2000 and March 2026. Cultural cooperation also remains strong, with the Japanese showing great interest in Indian culture, including yoga, and finding connections through Buddhism and cultural symbolism. Suparna Saikya, Akashwani News, Delhi.
0: The 29th National E-Governance Conference will begin in Jaipur today. The two-day conference will be held at the Rajasthan International Center and is being jointly organized by the Department of Administrative Reforms and Public Grievances, the Ministry of Electronics and Information Technology, and the Government of Rajasthan. More from our correspondent.
5: Around 2,700 delegates will participate in this conference, including representatives from more than 1,000 startups and over 400 academia. The first day will feature 3 plenary sessions and 6 breakout sessions. On the second day, the plenary sessions will be followed by the presentation of the National E-Governance Award, marking the conclusion of the conference. The discussions will be focused on artificial intelligence, deep tech, quantum computing, voice-first solutions, secure digital infrastructure, and other emerging technologies. The conference is expected to serve as a key platform for advancing inclusive, transparent, and citizen-centric digital governance. Jitendra Dwivedi, Akashvani News, Jaipur.
0: 7 people were killed and more than 12 others injured after a sleeper bus caught fire following a collision with a truck on the Delhi-Mumbai expressway in Rajasthan's Dausa district. The accident occurred at around 3 a.m. near Tanawara village, close to Bandikui. The bus, which was travelling from Rishikesh to Indore, rammed into a truck and caught fire soon after. Several passengers were trapped inside the burning bus and did not get an opportunity to escape. In football, Kylian Mbappe further enhanced his FIFA World Cup legacy to lead France to a comfortable win against Sweden. In the round of 32 clash, France defeated Sweden 3-0 at New York's New Jersey Stadium this morning to storm into round of 16. Mbappe struck twice to take his World Cup tally to 18 goals, now 2 clear of Miroslav Klose and only one behind Lionel Messi. Earlier, Norway beat Ivory Coast 2-1 in Texas, USA to advance to the round of 16. Antonio Nusa scored in the 39th minute to give Norway the lead, but Ivory Coast's Amad Diallo equalised in the 74th minute. However, Erling Haaland's 86th-minute goal secured Norway's spot in the round of 16. Norway will now face Brazil in the round of 16 on Sunday night. India's men's cricket team will begin their 5-match 2020 international series against hosts England today. The opening match will be played at the Riverside Ground in Chastley Street starting at 10 p.m. Indian time. And now, for a look at today's newspapers, it's over to Shagun Chopra.
6: Thank you, Sunil. In their first conversation after Iran-US MOU, Iran's President Pezeshkian briefs Prime Minister Modi on developments in West Asia and the way forward, reports the Indian Express. The Hindu quotes a Union Finance Ministry report that reveals that Gulf remittances rose in April despite West Asia crisis. The lead story in Hindustan Times is what the newspaper calls a grim forecast by India Meteorological Department, predicting that July is likely to be drier and hotter than normal across India. The special intensive revision of electoral rolls kicks off in Delhi, Jharkhand, Meghalaya, Maharashtra and Karnataka, reports the Asian Age. Niti Aayog has proposed a sweeping overhaul of India's tourism regulations as part of its latest report, Unlocking Growth in Tourism and Hospitality Sector, reports the Pioneer. In its editorial piece titled Safer Chats, the Tribune argues that WhatsApp's introduction of usernames is a long overdue privacy reform because it lets users communicate without exposing their phone numbers. And finally, work has begun on war footing on India's wrist petroglyph conservation park at Sindhu Ghat in Leh with the relocation of centuries-old rock carvings, writes the Statesman. And with that, it's back to you, Sunil.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Vikasit Bharat G. Ramji scheme comes into force across the country today, replacing existing MG Narega. Prime Minister Narendra Modi speaks to Iranian President, stressed need for continued efforts to secure lasting peace in West Asia and safeguarding freedom of navigation and commerce. Japanese Prime Minister Sanae Takaichi to arrive in New Delhi this evening on a 3-day visit to India. France beats Sweden 3-0 to enter round of 16 at FIFA World Cup football. And India's men's cricket team to begin their 5-match 2020 international series against hosts England today. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
7: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30.
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
7: శ్రోతలు, సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఇందులో బీపీ వల్ల వచ్చే గుండె సమస్యల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కెంచి గారు తగిన సలహాలు అందిస్తారు.
9: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
10: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
11: ప్రతి సోమవారం మనం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు అందిస్తున్నటువంటి చక్కటి సలహాలు, సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కెంచి గారు. వారిని అడిగి మనం ఈ గుండె వ్యాధికి కారణాలేంటి, ముఖ్యంగా బీపీ ఎందుకు వస్తుంది, ఈ బీపీ లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ఇది ఎవరికి రావచ్చు, వస్తే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
12: నమస్కారం సార్. శ్రోతలందరికీ శుభోదయం.
11: డాక్టర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ హృదయానికి సంబంధించినటువంటి జబ్బులో చూసినట్టయితే ప్రధానంగా ఈ హైపర్ టెన్షన్ అంటాం. ఈ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి?
12: ఓకే సార్. హైపర్ టెన్షన్ అంటే కామన్ లాంగ్వేజ్లో బీపీ అంటాం, బ్లడ్ ప్రెషరు, తెలుగులో చెప్పాలంటే రక్తపీడనం అంటారు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఒకప్పుడు పట్టణాల్లో, సిటీలలో చూసే ప్రాబ్లం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది. లేటెస్ట్గా జరిగిన పరిశోధనల్లో గ్రామీణ ప్రాంతాల్లో 30% ఆఫ్ పాపులేషన్, అంటే 30% ప్రజలకు బీపీ ఉంది అని తెలుసుకోవడం జరిగింది. అందుకే దీని యొక్క లక్షణాలు, దీన్ని ట్రీట్మెంట్ చేయకపోతే వచ్చే పరిణామాలు అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా హైపర్ టెన్షన్ అనేది లక్షణాలు ఎలా ఉంటాయంటే, చాలామందికి మొదట లక్షణాలు ఏమీ ఉండవు, సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు. ఎందుకు అంటే మెల్లిమెల్లిగా బాడీ అనేది అడాప్ట్ అవుతుంటుంది. బీపీ పెరిగిన కొద్దీ బాడీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఒకేసారి 180 క్రాస్ అవ్వడం కానీ, 200 క్రాస్ అవ్వడం కానీ అలా జరిగినప్పుడు మొదటగా తల తిప్పినట్లు అవ్వడము, కొంచెం తల వెనక భాగంలో తల నొచ్చినట్లు ఉండడము, బాగా అలసిపోయినట్లు ఉండడము, గుండె దడదడ అనిపించడము, కొందరికి ముస దమ్ము అంటారు కదా, దమ్ము రావడం కానీ, కొంచెం కళ్ళు మబ్బుగా కనబడడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ బీపీ ఉన్న వాళ్లకు కనబడే లక్షణాలు. చాలామంది 50% మందికి మొదట మాత్రం ఎలాంటి లక్షణాలు అనేవి కనబడవు.
11: బాగుంది. అయితే మనం ఈ లక్షణాలు కనబడ్డాయి అనుకుందాం సార్, మరి ఈ లక్షణాలు కనబడ్డ తర్వాత దీని పరిణామాలు ఎట్లుంటాయండి?
12: గుడ్ క్వశ్చన్. బీపీ అనేది ముందుగా తెలుసుకోవడం అనేది ఎలా అంటే, అది లక్షణాలు లేకన్నా ముందే తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ 6 నెలలకు కానీ, 1 ఇయర్కి కానీ కంపల్సరీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో కానీ, క్లినిక్స్లో కానీ బీపీ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బీపీ సిమ్టమ్స్ వచ్చేంత వరకు మనం ఆగితే అది చాలా విపరీత పరిణామాలు రావచ్చు. దాంట్లో ముఖ్యంగా అది 4 అవయవాల మీద మనకు దాని పరిణామాలను చూపిస్తుంది. ఒకటి బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, ఐస్. వీటిని టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ అంటారు. ఎక్కువ బీపీ చాలా రోజు ఉండడం వల్ల బ్రెయిన్కి స్ట్రోక్ రావడము, అంటే పారాలసిస్ రావడము జరగవచ్చు. హార్ట్కు హార్ట్లో బ్లాకేజెస్ రావడము, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, వాపులు రావడము, ఇది జరుగుతుంటుంది. కిడ్నీలో మొదటిగా కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు, అంటే ప్రోటీన్స్ కిందికి రావడాన్ని కిడ్నీ అనేది జల్లెడబట్టినట్లు ఆపుతుంటుంది అన్నట్లు. ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ఫిల్టర్ అనేది ఖరాబ్ అవుతుంది. ఫిల్టర్ ఖరాబ్ అవ్వడం వల్ల ఎక్కువ ప్రోటీన్స్ బయటకు వెళ్ళిపోయి వాపులు రావడము, కిడ్నీకి సంబంధించిన క్రియాటినిన్ అనేది పెరగడము, దానికి సంబంధించిన కిడ్నీ ఫెయిల్యూర్ రావడము అనేది జరుగుతుంటుంది. ఇంకొకటి కండ్ల మీద కూడా దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. కళ్ళు చీకట్లు కావడము, మబ్బుగా కనబడము, అలాగే మనం వదిలేస్తే చివరికి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ నాలుగు అవయవాల మీద మన బీపీ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే మనము బీపీని ముందుగానే తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము, రాకుండా జాగ్రత్తలు పడడం అనేది చాలా ఇంపార్టెంట్.
13: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
14: 24 గంటలు అత్యవసర సేవలు.
13: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
14: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
13: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
14: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
13: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
14: సంప్రదించండి
13: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజు.

0: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు మన పెద్దలు, డాక్టర్స్ కూడా అదే అంటారు. ముందుగా మనము ఫ్రీక్వెంట్గా బీపీ చెక్ చేసుకోవడం వల్ల బీపీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మొదటనే మనం రాకుండా చేసుకోవాలి అంటే ఉప్పు తగ్గించడము, ఫ్రూట్స్, వెజిటబుల్స్, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకోవడము, అంటే హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడము, రోజు 30 to 45 minutes రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, మనకి ఏది కుదిరితే అది కంపల్సరీ 30 to 45 minutes చేయడం వల్ల రక్తపీడనం పెరగకుండా చూసుకోవచ్చు. అడిక్షన్స్, స్మోకింగ్, ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటే దాన్ని అవాయిడ్ చేయడం అనేది. ఇంకొకటి బరువు పెరగడం, మనము ఆఫ్టర్ 40 ఇయర్స్ బరువుని కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంటుంది. సో ఇది పెరగడం వల్ల కూడా బీపీ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఇప్పుడు సమాజంలో ఉన్నది స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ ఉండడము, నిద్రలేమి అనేది ముఖ్య కారణాలుగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఇవి కూడా పెరుగుతున్నాయి అన్నట్లు. సో సరిపడా నిద్ర, స్ట్రెస్ తగ్గించుకోవడం, మెడిటేషన్ చేయడము, వ్యాయామం చేయడం వల్ల మనము వీటిని రాకుండా జాగ్రత్త పడవచ్చు, బీపీ అనేది రాకుండా జాగ్రత్త పడవచ్చు.
1: మోహన్ రెడ్డి గారు, శ్రోతలు గమనిస్తున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఏంటంటే మీరు ముందుగానే ఈ హైపర్ టెన్షన్ బారిన పడకూడదు అంటే ఎక్సర్సైజ్ చేయండి, అడిక్షన్స్ అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ లాంటివి కానీ దాన్ని వదిలేయండి, అట్లాగే స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉండటానికి చక్కటి యోగా, మంచి స్లీపు ఇట్లాంటి ఉంటే బాగుంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే డాక్టర్ గారు, ఒకవేళ ఇవన్నీ మనం జాగ్రత్తలు పాటించలేదు, మనకు ఈ విషయాలు తెలియవు అనుకుందాం, ఒకవేళ ఇది వచ్చింది, బీపీ వచ్చింది అంటే ఇప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే?
0: ఓకే, మనము ఇవన్నీ చేసినా కానీ చాలామందికి 40 ఇయర్స్ దాటిన వాళ్లకు, లేదా డయాబెటీస్ అంటే షుగర్, మధుమేహం ఉన్న వాళ్లకు, ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ, ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్కి, మదర్ ఫాదరు, వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, వాళ్లకు ఉండడం కానీ, అధిక బరువు ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఆల్కహాల్ స్మోకింగ్ కన్సంప్షన్ ఉన్న వాళ్ళకి, అండ్ ఎక్కువగా పని చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మొదట స్టేజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే స్టేజ్ 1, ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్ 1, స్టేజ్ 2 అని ఉంటుంది. ప్రీ హైపర్ టెన్షన్ అంటే 130 to 140 మధ్యలో ఉండేదాన్ని ప్రీ హైపర్ టెన్షన్ అంటారు, అంటే వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ. సో అలాంటి వాళ్ళు మనము మొదటగా మాట్లాడుకున్న ప్రివెంటరీ మెజర్స్, ఉప్పు తగ్గించడము, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడము, రెగ్యులర్గా వ్యాయామం చేయడము, అడిక్వేట్ స్లీప్ ఉన్న వాళ్ళకు, అది 130 to 140 ఉన్న వాళ్ళకి అది మేము సజెస్ట్ చేస్తుంటాము. 140 క్రాస్ అయిపోయింది, మనం ఏం చేసినా 140 క్రాస్ అయిపోయింది అంటే కంపల్సరీ టాబ్లెట్ అనేది వాడాలి. చాలామందికి ఉన్న అపనమ్మకం, అపోహ అనేది ఏంటంటే టాబ్లెట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయాలా అనేది. బీపీ అనేది ఒక్కసారి మనకు వచ్చింది అంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకటి, కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వల్ల రావచ్చు, థైరాయిడ్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు అధికమైన స్ట్రెస్ వల్ల బీపీ పెరగడం వల్ల, అవి కంట్రోల్ చేసుకుంటే ఒక్కోసారి వాళ్ళకు కంట్రోల్లో ఉంటుంది. ఈ ప్రివెంటరీ మెజర్స్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవి చేయడం వల్ల కంట్రోల్ ఉంటుంది. బట్ ఇంకొక క్వశ్చన్ ఏముంటుందంటే, బీపీ టాబ్లెట్ వాడుతున్నాము, ఇప్పుడు కంట్రోల్లో ఉంది, ఆపొచ్చా అంటారు. అది టాబ్లెట్ వాడడం వల్ల కంట్రోల్లో ఉంటుంది అన్నట్లు. సో మనం టాబ్లెట్ ఆపేశాక 1-2 రోజుల్లో మళ్ళీ పెరుగుతుంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఇదే, అంటే బాగుంది కదా అని చెప్పి ఆపడం జరుగుతుంటుంది. సో వాళ్ళకు బీపీ పెరగడము, మళ్ళీ దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, మనం మాట్లాడుకున్న పరిణామాలు అనేవి వాళ్ళకు వస్తూ ఉంటాయి. స్టేజ్ 2 హైపర్ టెన్షన్, మనం ఏదైతే బ్రెయిన్ మీద, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందో అది 160 క్రాస్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకు 2 టాబ్లెట్స్ మొదటగా స్టార్ట్ చేస్తాము మనం. అంటే టాబ్లెట్లు ఎక్కువగా తీసుకొని వాళ్ళకు కాంబినేషన్స్ కూడా దొరుకుతాయి మనకు, 1, 2, 3 టాబ్లెట్ల కాంబినేషన్ కూడా దొరుకుతుంది. సో వాళ్ళకి తగ్గట్లు, కొందరికి ఉదయం ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది బీపీ, దాన్ని బట్టి టైమింగ్స్ అనేవి కూడా మనం అడ్జస్ట్ చేస్తామన్నట్టు. 2 టాబ్లెట్స్ ఫస్ట్ 2 వారాలకు ఒకసారి చెకప్ చేస్తాము. టాబ్లెట్ పెట్టడం వల్ల మనం అనుకున్న టార్గెట్కి వాళ్ళు వచ్చారా లేదా, 130 కన్నా బీపీ తగ్గిందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. కంట్రోల్ ఉందనుకో మెయింటైన్ చేస్తాం. ఒకవేళ బీపీ 110 కన్నా లో అవుతుంది అనుకోండి, మేమే వాళ్ళకు డోసేజ్ అనేది

0: తగ్గించడం కానీ, ట్యాబ్లెట్ తగ్గించడం కానీ మేమే సజెస్ట్ చేస్తుంటాం అన్నట్లు. అంటే మొదటగా ఏంటంటే ఫ్రీక్వెంట్గా 2 వీక్స్కి రావడం కానీ 1 మంత్కి రావడం కానీ అనేది రెగ్యులర్గా అనేది మనము ఫాలోఅప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇలా స్టేజ్ 1 స్టేజ్ 2ని ఇలా ట్రీట్ చేస్తాం. ఒక్కోసారి 200 అబోవ్ రావడము, బాగా విపరీతమైన హెడ్ఏక్ రావడము ఉన్న వాళ్లకు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. వాళ్లకు గ్రాడ్యువల్గా బీపీని తగ్గించి మళ్ళీ ట్యాబ్లెట్గా కన్వర్ట్ చేసి పంపించడం జరుగుతుంది.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: 24 గంటలు అత్యవసర సేవలు,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
1: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
2: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
1: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
2: సంప్రదించండి
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 8011999990.
3: అంటే ఇప్పుడు మీరు అన్నట్టు హై బీపీ వల్ల ఈ చక్కెర రావడం లాంటిది ఇట్లా జరుగుతూ ఉంటుంది, వీళ్ళకి మాత్రం మనం ముందే అడ్మిట్ చేసుకుని
0: 200 బీపీ రావడము, సివియర్ హెడ్ఏక్ రావడము, బ్లర్డ్ విజన్ అంటే కళ్ళు చీకట్లు అవ్వడం కానీ ఇలాంటి ప్రమాదకరమైన సూచనలు కనిపించిన వాళ్ళకి అడ్మిషన్ చేసుకొని బీపీని కంట్రోల్ చేసి ట్యాబ్లెట్గా పెడుతుంటాం అన్నట్లు. అంతే, ఇవన్నీ ఇది కామన్ కాబట్టి నేను చెప్పినవన్నీ పాటించాలి. మీ పక్కనున్న వాళ్లకు, నైబర్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్కి కానీ, ఎవరైతే ఆ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులలో, అంటే తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ మెసేజ్ని పాస్ చేయడం అనేది చేసుకోవాలి. రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి.
3: బాగుంది డాక్టర్ గారు. అయితే చివరిగా మీరు మా శ్రోతలకు ఇచ్చే సలహా ఏంటి?
0: ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే బీపీ అనేది చాలా కామన్, మనము తెలుసుకుంటేనే తెలుస్తుంది ఇనీషియల్ స్టేజెస్లో. సో తెలుసుకున్నాక దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కంట్రోల్ చేసుకుంటే మనం ప్రమాదకరమైన పరిణామాలను నివారించవచ్చు. సో ముఖ్యమైనగా ఏంటి అంటే తొందరగా గుర్తుపట్టడము, దానికి రాకుండా కంట్రోల్గా ఉండే ప్రివెంటరీ మెజర్స్ అంటే హెల్దీ ఫుడ్, రెగ్యులర్ వాకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గియడము, స్మోకింగ్ తగ్గియడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము అనేవి చేస్తూ ఉండాలి. వీటి చేయడం వల్ల పెద్దగా బీపీ హై రావడము, దానివల్ల వచ్చే పరిణామాలను నివారించవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు హెల్త్ యాక్సెస్ ఉండని వాళ్ళు, లైక్ గ్రాండ్ పేరెంట్స్ కానీ, కొందరు నైబర్స్ కానీ, రైతులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, సో ఈ మెసేజ్ని పాస్ చేసి రెగ్యులర్గా బీపీని చెక్ చేసుకోమని శ్రోతలను కోరడం జరుగుతుంది.
3: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఈ బీపీ అంటే ఏమిటి, బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయి, అట్లాగే దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, బీపీ వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
4: ఇంతవరకు మీరు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కెంచి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మానేటి భూమేశ్వర్ గారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 దాటి 50 సెకండ్లు. సినీ రంజని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం శంకర్ మహాదేవన్, కవిత కృష్ణమూర్తి పాడిన ఈ పాటని ఒకే ఒక్కడు సినిమా నుంచి.

0: శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: డాక్టర్ సీను నాయక్
3: ఎత్తు వంకరపల్లు క్లిప్స్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్
2: ఖలీల్వాడి నిజామాబాద్
3: సెల్ 7799090505.

0: వస్త్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ఉన్నికృష్ణన్ ఎస్పి పల్లవి పాడింది జీన్స్ సినిమా నుంచి.

హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ఫోన్ నంబర్ మరోసారి 8462245066. ఈ నంబర్కి మీ పూర్తి పేరు, చిరునామా, అలాగే మీకు నచ్చిన పాట పేరు పంపాల్సిందిగా కోరుతున్నాం. మీకు నచ్చిన పాటలు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కార్యక్రమంలో ముందుగా వింటున్న ఈ పాట బుల్లమ్మ బుల్లుడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు కొండల్వాడి నాందేడ్ నుంచి సావంకర్ గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిషిత ఇంకా వారి కుటుంబ సభ్యులు. వారందరి కోసం ఈ పాట విందాం.

0: హృదయనగర్ కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి.
4: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
4: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
7: ఖలీల్ వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 08462253344.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
8: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
8: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
8: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
9: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9440004837.
10: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
10: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో, పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
11: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.

0: మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసి, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
3: విరామం తర్వాత హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో మన తర్వాత రిక్వెస్ట్ ఎవరో ఇక్కడి నుంచో చూద్దాం. మరి వీరంతా యాదాద్రి భువనగిరి జిల్లా బూదాన్ పోచంపల్లి మండలం నుంచి రేవనపల్లి వేణమ్మ బాలయ్య బాబు రాస్తున్నారు. మా కోసం కొండవీటి దొంగ చిత్రం నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ తప్పకుండా మీకోసం చిత్ర SP బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట చేస్తుంది, వినండి.

0: హృదయ రగల కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలు ఏం చేశారు, 103.2 మెగాహెడ్స్, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ మీరు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్న సినిమా పాటలు వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 2వ తేదీ అంటే రేపు ఉదయం 7:30 డాక్టర్ విషార్ ఇందూర్ న్యూరో సైకియాటిక్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట ఆనందం సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో సుమంగళి మల్లికార్జున్తో కలిసి పాడింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపిన శ్రోతలు నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు. వింటున్న శ్రోతలకి మరో గమనిక, రేపు ఉదయం 8 గంటలకు వేదాంష్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలితకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు. హృదయరగల కార్యక్రమంలో మీరు వింటున్నారు. దిల్ సినిమా కోసం ఆర్పి పట్నాయక్ ఉష పాడిన పాటని ఈ పాట కోసం వాట్సాప్ రిక్వెస్ట్ చేశారు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్.

భూలక్ష్మి పారిపల్లి శ్రీశాంక్ బండి శివాజీ చంద్రకళ జోగ నర్సయ్య పద్మ గుజ్జేటి ఆనంద్ సరోజిని శ్రీనిక వీరందరి కోసం విందాం ఈ పాట.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ వింటున్నారు హృదయరాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్, మా కోసం ఇష్టపడి సినిమా కోసం ఉన్నికృష్ణన్ సుజాత పాడిన పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపారు. సీఎం రోడ్, ఆటోనగర్, నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్, పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారదా సుధీర్, రవి, సునీత, శోభా శ్రీధర్, వీరందరి కోసం ఈ పాట వస్తుంది.

0: శ్రోతలకి మరో గమనిక. జూలై నెల 3వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతబిందు, శుక్లాలు, రొటీనా సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ ఉకల గారు తగిన సలహాలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం మరో చిన్న విరామం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
0: డాక్టర్ బండారి సుజాత
1: విజయలక్ష్మి హాస్పిటల్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో
0: ఖలీల్ వాడి నిజామాబాద్
2: ఫోన్ 08462253344
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 3వ తేదీ శుక్రవారం ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల మానసిక సమస్యలు పరిష్కారాల గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

విరామం తర్వాత హృదయ రేఖలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు వింటున్న ఈ పాట పెద్దరాయుడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు నిశోపాధి పోతంగల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోష్ని. వీరందరి కోసం ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: హృదయ రాగాలు కార్యక్రమంలో చివరి పాటగా విందాం జయం మన తీరా సినిమా నుంచి. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి గారు. అలాగే మరో రిక్వెస్ట్ ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుంచి రాజు ఉమారాణి వంశీ స్వరూప నిహాల్ సాయినా సుచిత్ర. వీరందరి కోసం విందాం ఈ పాట.

మీరు విన్నే ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 9:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతల దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు మరియు శ్రీ మానస్ రంజన్ ప్రధాన్.

0: రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర్కంటక రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.
1: భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు.
2: నిన్న విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుకకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ గేయం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ఛాన్సలర్ శ్రీ మదన్లాల్ మీనా స్నాతకోత్సవ వేడుకలను ప్రారంభించగా వైస్ ఛాన్సలర్ శ్రీ టి శ్రీనివాసన్ స్వాగతోపన్యాసం చేశారు.
3: ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు వెల్కమ్ యూ ఆల్ టు ది ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ డీప్లీ ఆనర్డ్ దట్ the honorable president of india has graciously consented to grace this historic occasion as the chief guest. Her august presence remarks a defining milestone in the journey of this university. My heartfelt congratulations to every graduate receiving a degree today. Your success reflects your perseverance, the sacrifices of your parents, and the dedication of your teachers. Today marks not the end of your education but the beginning of your responsibility towards the society. India's tribal communities are custodians of rich legacy of knowledge, biodiversity, sustainable living, and cultural heritage. At the same time, many tribal regions continue to face challenges in the education, healthcare, nutrition, and livelihood. The true measure of India's progress lies in ensuring that these communities become equal partners in the national development. It is with this vision that the Central Tribal University of Andhra Pradesh was established in the year 2019.
2: Pratibha kanabarchina 13 mandi vidyardhini vidyardulaku Bharat Rashtrapati bangaru patakalu prashamsa patralu andajesaru. Ee sandarbhanga Andhra Pradesh Rashtra Vidya Shaka mantri Gauravaneeyulu Sri Nara Lokesh garu maatladutu విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు అని, అవి బాధ్యత గల పౌరులను సమాజానికి అందించాలని అన్నారు. ప్రతి ప్రాంతం పురోగమించి ప్రతి సమాజం భాగస్వామ్యం వహిస్తేనే వికసిత్ భారత్ 2047 సాధ్యమవుతుందని అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో ప్రతి విద్యార్థి విజయం సాధించేలా యూనివర్సిటీలు కృషి చేయాలని మంత్రి సూచించారు.
4: అందరికీ నా నమస్కారం. Every generation inherits a nation. Education determines what kind of nation it leaves behind. That is why universities are not just institutions that award degrees. They create dreams, build confidence, shape leaders, and transform the destiny of generations. Today is not just the first convocation of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society. Vikasit Bharat 2047 cannot be built unless every region progresses and every community participates. Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first generation learner graduates, an entire family moves forward, and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research, and development empower every citizen while preserving our rich tribal heritage. Dear graduates, the true purpose of education is not just to earn a degree. It is to create solutions that improve people's lives. Today, we are living in the age of artificial intelligence. AI can give answers, but it can never replace human values, curiosity, compassion, and character. Those qualities are nurtured in great universities and they shape great human beings. Through quality faculty, industry-linked skills, research and innovation, We are building future ready universities that empower every student to succeed in the rapidly changing world.
2: Kendra Vidya Shaka Mantri Gauravaneelu Sri Dharmendra Pradhan garu matladutu vidyabhyasanni poorthi cheyadame kaakunda సమాజంలోకి ఒక కొత్త బాధ్యతతో అడుగు పెట్టాలని, ఆ బాధ్యత తీసుకుంటే లక్షలాది మంది హక్కులు రక్షించబడతాయని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని, ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. నేటి యువతరం ఉద్యోగం కోసం ప్రాకులాడకూడదు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, జాబ్ క్రియేటర్స్లా మారాలి అని కేంద్ర మంత్రి అన్నారు.
5: Not only they are completing their education by this convocation, they are entering to a new responsibility. If they took responsibility, then millions' right will be protected. And in those days, the great leader of Alluri Sitaram Raju, they fought with the Britishers to give freedom to this country. Today, we all are fortunate. As Education Minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri or any job. Try to become job creator. If your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create new innovation, new models. The university's name is Tribal University. What does it mean? Not merely understanding the language, not merely understanding the culture, you have to. The Indian medical knowledge system is coming from the tribal society of our country. They are the original inhabitant of this civilization. They know everything. They know nature, they know forest, they know agriculture, they know

0: animal husbandry. They know how to tackle with the nature. They're master of their destiny. We have to repackage all this knowledge system in the present day context. You are presiding over a repository of knowledge. You have asked responsibility how to create a bridge between the conventional knowledge, the Indian knowledge system, and the present day requirement.
1: Andhra Pradesh Rashtra Governor Gauravaneelu Justice S. Abdul Nazir Gar Matladutu, Andhra Pradesh Kendriya Girijana Viswavidyalayam 2019లో స్థాపించబడిందని, ఇది ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన గిరిజనుల యొక్క చిరకాల కలలను నెరవేర్చిందని అన్నారు. భూబదిలీ నియంత్రణ చట్టం గిరిజనుల భూమిని పునరుద్ధరించడంలో ఎంతగానో ఉపయోగపడింది అని అన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా గిరిజన యువతకు యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారని గవర్నర్ అన్నారు.
2: The first convocation of the Central Tribal University of Andhra Pradesh marks an important milestone and an auspicious beginning in the annals of the university. The Central Tribal University of Andhra Pradesh was established in 2019 and it is one of the top central universities located in Vijayanagaram, Andhra Pradesh. The university has been catering to the higher educational needs of the people and fulfills the long cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh, providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes population of approximately 27.39 lakhs, constituting 5.53% of the total population of the state as per the 2011 census. The tribal population of the state consists of 34 scheduled tribes. Particularly, the Land Transfer Regulation Act of 1959 made a remarkable progress in the restoration of land to the tribals. The government has designed and implemented a number of welfare schemes for the welfare of the tribal people, like giving them coaching under the pre-examination training to enable them to appear for competitive examinations. Special emphasis was laid on the education of tribal girls by starting ashram schools, residential schools, and industrial training institutes exclusively for the benefit of tribal youth. Andhra Pradesh introduced a new scheme called NTR Vidyonnati, which provides free coaching, boarding and lodging, supply of textbook and reference books, etc. for tribal students and prepares them to appear for competitive examinations conducted by UPSC.
1: Karyakramamlo Bharat Rashtrapati Gauravaneelu Srimati Draupadi Murmu Garu Matladutu Pratibha Kanabarchina Vidyardulandariki Subhakankshalu Telijesaru. సామాజిక న్యాయం అన్న ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం గిరిజన సమాజం యొక్క విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడి ఉంటూనే బలమైన దేశ నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేర సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
3: इस केंद्रीय जनजातीय विश्वविद्यालय एक प्रथम दीक्षांत समारोह को संबोधित करते हुए मुझे प्रसन्नता हो रही है. आज उपाधियां प्राप्त करने वाले तथा उत्कृष्ट प्रदर्शन के लिए पदक प्राप्त करने वाले विद्यार्थियों को मेरी शुभकामनाएं और बधाई. सामाजिक न्याय के उद्देश्य से स्थापित की गई ऐसी संस्थाओं का ये दायित्व भी होता है कि वे अपने क्षेत्र में जनजातीय समाज की शिक्षा, स्वास्थ्य, कौशल विकास, आजीविका और वनाधिकार के लिए जमीनी स्तर पर काम करें. मुझे विश्वास है कि आने वाले वर्षों में इस विश्वविद्यालय द्वारा वंचित एवं जनजातीय समुदाय के युवाओं के सर्वांगीण विकास के साथ ही इस क्षेत्र के समग्र विकास के लिए भी सार्थक प्रयास किया जाएगा. मैं आशा करती हूँ कि विश्वविद्यालय ने आपको इस तरह से सक्षम बनाया होगा और नवाचारी सोच तथा आत्मविश्वास के बल पर आप सफलता की ओर बढ़ सकेंगे. प्रिय विद्यार्थियों, पुस्तकीय ज्ञान के साथ ही

0: अपने परिवेश से भी सीखें और व्यवहारिक कौशल विकसित करें, यही सार्थक शिक्षा है। विद्यार्थियों को अपने समुदाय, संस्कृति और परंपराओं से जुड़े रहने हुए समाज और देश के भविष्य को बेहतर बनाना है। इस विश्वविद्यालय में और विशेषकर जनजातीय विश्वविद्यालय में जनजातीय समाज की आजीविका संवर्धन के लिए ऐसी नवाचारी व्यवस्था होनी चाहिए जिसके आधार पर वन उपज, हस्तशिल्प, मिलेट्स, औषधीय पौधे, इको टूरिज्म और स्थानीय उद्यमिता पर उपयोगी कार्य हो सके। तेजी से विकसित हो रही भारत में अपने विरासत से जुड़े रहने के साथ साथ आधुनिक विज्ञान के लाभ समाज के हर वर्ग तक ले जाने की आवश्यकता है। मुझे बताया गया है कि इसी उद्देश्य विश्वविद्यालय द्वारा उत्तरी आंध्र प्रदेश के जनजातीय समुदाय के सशक्तिकरण के लिए साइंस एंड टेक्नोलॉजी हब संचालित किया जा रहा है। देवियों और सज्जनों, मुझे बताया गया है कि विश्वविद्यालय में जनजातीय कल्याण, सार्वजनिक स्वास्थ्य, जलवायु परिवर्तन, खाद्य एवं पोषण सुरक्षा और ऊर्जा संरक्षण पर एकेडमी और जमीनी कार्य करने पर अपना ध्यान केंद्रित किया गया है। ये आयाम समतामूलक विकसित भारत के निर्माण में अहम भूमिका निभाएंगे। इस सभागार में उपस्थित आप सभी विद्यार्थी हमारे भावी राष्ट्र निर्माता है। राष्ट्र निर्माण के यज्ञ में अपनी क्षमता भर योगदान करने का संकल्प अपने अडिंग बना रहे, इसी कामना के साथ मैं आपके उज्जवल भविष्य की कामना करती हूँ और बहुत बहुत शुभकामनाएं देती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत।
1: ఈ విధంగా నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుక ఘనంగా జరిగింది.
2: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమరమణికంఠ రఘు, శ్రీ మానసరంజన్ ప్రధాన్.
3: ఇంతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజాన్ ప్రధాన్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం 2025 ఇవాళ నుండి భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో అమలుకి వస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీని చేయి చట్టం గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందని గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 రూపాయలు కేటాయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిట్టల్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. విద్యార్థుల కోసం భారతి ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందిస్తానని మిట్టల్ హామీ ఇచ్చారు. అలాగే డేటా సెంటర్లు, ఫైబర్ కనెక్టివిటీని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానం కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్దోషిగా ప్రకటిస్తూ హుజూరాబాద్ పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. పశ్చిమాసియాల కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల భవనాలపై రూప్టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి టెండర్ల నిబంధనలో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ రెడ్కో మార్పులు చేసింది. గతంలో తొలిసారి పథకం కింద 1500 పాఠశాలలపైన సోలార్ ఏర్పాటు పనులకు పిలిచిన టెండర్లలో చిన్న కంపెనీలకు అవకాశం ఇవ్వగా జాప్యం జరిగిందని, దీన్ని నివారించడానికి ఇప్పుడు పెద్దవాటికి ఇవ్వడానికి వీలుగా నిబంధనలు మార్చింది. ప్రముఖ సినీ నాటకరంగ

ప్రముఖులు విజయ్ మెహతా నిన్న రాత్రి ముంబైలంత నివాసంలో 92 వయసులో కనుమూశారు. ఆమె ప్రయోగాత్మక మరాఠీ నాటక రంగం మార్గదర్శకుల్లో ఒకరు. బాయిగా ముద్దుగా పిలుచుకునే విజయ మెహతా రంగాయన్ అనే నాటక బృందం ద్వారా మరాఠీ రంగస్థల కళకు ఒక కొత్త నాటక భాషను, తాజా దృక్కోణాలను, ప్రపంచవ్యాప్త పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని పరిచయం చేశారు. ఈరోజు జాతీయ సిఏ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1949లో పార్లమెంట్ చట్టం ద్వారా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడంలో, ఆర్థిక పారదర్శకతను కాపాడడంలో, కార్పొరేట్ పాలనలో సీఏలు కీలక పాత్ర పోషిస్తారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరదేశి చిత్రం కోసం సుజాత ఎంఎం కీరవాణి పాడిన పాట, వేటూరి రచన సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మిస్టర్ నూకయ్య సినిమా నుంచి సూపర్ హిట్ పాట హరిచరణ్ గారు పాడిన పాట మనం విన్నాము ఎవర్ గ్రీన్ హిట్స్లో. ఈరోజు మనం 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ ఈ టికెట్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, ఆర్జే గారు అంటూ తోట శివ, పార్వతి, మురళీకృష్ణ, సిద్ధార్థ్, గౌతమ్, హైదరాబాద్ ఉప్పల్ నుంచి మనకి మెసేజ్ చేశారు. కర్ణాటి భారతి, వాసంతి, శృతిక, సూర్యతేజ, దయానంద్, శివనగర్, వరంగల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. జీడి

ఇట్లా నుంచి కరీముల్లా, నస్రీన్, రుహీనా మెసేజ్ చేస్తున్నారు. ఈ టైం బౌండ్లో ఏదైనా ఒక సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. అండ్ మీరు అడిగిన పాటను నేను ప్లే చేస్తున్నాను. కార్తీక్, కవిత, సుబ్రహ్మణ్యం పాడిన మణిశర్మ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:34 and 35 seconds స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈరోజు మనం 2000 నుంచి 2010 ఈ డికేట్ ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ హిట్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ ఈ టైం బౌండ్ లో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాన్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. జగద్గిరిగుట్ట హనుమాన్ నగర్ నుంచి ఊషి గారి బాలరాజు, గంగా భవాని, రవిశంకర్, రజిత, అగస్య, జోస్న మెసేజ్ చేశారు. నిజామాబాద్ పోతంగాల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమృత, నిత్య సంతోష్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక మంచి సూపర్ హిట్ ట్రాక్, మీరు అడిగిన పాటను నేను ప్లే చేస్తున్నాను. పౌర్ణమి సినిమా నుంచి వారు పాట అడిగారనమాట. ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట. అండ్ ఇదే పాటని సంగీత శ్రావంకర్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి అడుగుతున్నారు. అలాగే నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి కూడా మాకోసం ఒక మంచి పాట పౌర్ణమి సినిమా నుంచి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాటని మాకోసం ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్స్, అనిరుద్ధ్, శ్రేయాంష్ కూడా మెసేజ్ పెట్టారు. ఈ టైం బౌండ్లో ఒక మంచి పాటని మాకోసం రిక్వెస్ట్ ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ చాలామంది పౌర్ణమి సినిమా నుంచి పాట రిక్వెస్ట్ చేస్తున్నారు. సో పౌర్ణమి నుంచి ఎస్పి బాలు చిత్ర పాడిన డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఉన్నారు. మనం 2000 నుంచి 2010 ఈ టైం బోన్లో వచ్చిన సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న పాట రైడ్ సినిమా నుంచి దంసవే మేనత్త కుత్ర రీమిక్స్ వెర్షన్ మనం విన్నాం అనమాట. రైట్, రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఆర్ఆర్ చౌరస్తా నుంచి మా కోసం మన్మధురు సినిమా నుంచి ఒక మంచి పాటని ప్లే చేయండి, డోంట్ మ్యారీ బీ హ్యాపీ అనే పాటని ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా నేను ఆ పాట ప్లే చేయడానికి ప్రయత్నిస్తా. ఇందు సిద్ధార్థ్, సృజన ఆదిలాబాద్ నుంచి మనకి మెసేజ్ చేశారు. యాదాద్రి, వలిగొండ, గోల్నేపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ మెసేజ్ చేశారు. నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్, నిజామాబాద్ నందిపేట్ మండల్ నుంచి, అలాగే రాజేష్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొక శ్రోత కూడా ఉన్నారు నిజామాబాద్ 300 quarters నుంచి, నర్సింగ్రావు, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ఈ టైం బోన్లో వచ్చిన పాటని ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు మన్మధురు సాంగ్ రిక్వెస్ట్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం మన్మధురు నుంచి ఎస్పి బాలు గారు పాడిన ఈ పాట డోంట్ మ్యారీ బీ హ్యాపీ.
2: Shabash.

రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, అదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే వద్దురా.

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు ముక్కు చీరు.

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసుమనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఆరెంజ్ సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2010 ఈ టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. టైం దాటి 53 మినిట్స్ 35 సెకండ్స్. నిజామాబాద్ నుంచి ఒక మంచి పాట ఈ టైం బౌండ్లో మా కోసం కావాలి అంటూ మెసేజ్ చేస్తున్నారు. తరాలపల్లి హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం నుంచి జీరిపోతుల బుచ్చయ్య అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్, అంబాల శ్రీరాములపల్లి హన్మకొండ జిల్లా పద్మశాలి చేనేత సంఘం నుంచి ఖ్యాతం రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్, తాటిపాముల, ఉపేందర్, దేవేంద్ర, శ్రీరాముల, మల్లేశం, గడ్డం సాంబయ్య, దాసి మల్లేశం, మిన్ను, చింతకింది శ్రీను, ఇప్పలపల్లి శ్రీను, గంగాధర్, రమేష్ మా కోసం ఒక మంచి పాట. భద్ర రవితేజ యాక్ట్ చేసిన సినిమా నుంచి, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన సినిమా నుంచి ఒక పాట వేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మీ అందరి కోసం మీరు కోరిన ఈ సూపర్ హిట్ ట్రాక్ కార్తిక్ అండ్ చిత్ర గారు పాడారు భద్ర నుంచి. స్టే ట్యూన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 183.50 రూపాయలు తగ్గించాయి. కొత్త ధరలు ఈవేళ నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలియజేసింది. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, ఆహార పానీయాల వ్యాపారంలో ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తుంది. 29వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు ఈవేళ జైపూర్లో ప్రారంభమవుతుంది. రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, రాజస్థాన్ ప్రభుత్వం సమిష్టిగా నిర్వహిస్తున్నాయి. బెంగళూరు హైదరాబాద్ మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్ నాన్ ఏసీ బస్సులకు బోర్డింగ్ అలైటింగ్ పాయింట్లను భారీగా పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. బెంగళూరులో మెజెస్టిక్, యశ్వంత్పూర్, ఎలక్ట్రానిక్ సిటీ, మడివాళ హెబ్బాళ్, ఎయిర్పోర్ట్ టోల్ ప్లాజా వంటి ప్రధాన ప్రాంతాల్లో కొత్త స్టాప్లు అందుబాటులోకి తెచ్చారు. అలాగే హైదరాబాద్లో ఎంజీబీఎస్, ఆరాంఘడ్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన కూడళ్లలో ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు వీలు కల్పించారు. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చిత్రేనాక నుంచి కందికల్ గేట్ ఫ్లైఓవర్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్నందువల్ల ఈవేళ నుంచి పనులు పూర్తయ్యేంత వరకు ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక ప్రయాణికుల కోసం ఐఆర్టీసీ 2 భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్ల పర్యటనను ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటిది బాబా వైద్యనాథంతో కూడిన అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కాగా, రెండవది అరుణాచలంతో కూడిన దివ్య దక్షిణ యాత్ర. ఈ 2 టూరిస్ట్ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఐఆర్సీటీసీ పూర్తి ఉచిత శాఖాహార భోజనం, ప్రయాణ బీమా, రైల్లో ప్రత్యేక భద్రత, టూర్ మేనేజర్ల సేవలు అందిస్తుంది. వచ్చే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ వైపు ముందుకు సాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణ సహా మరిన్న రాష్ట్రాల్లో ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవచ్చని తెలియజేసింది. ఈరోజు అంతర్జాతీయ జోక్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఒత్తిడి

తగ్గించి మనసును తెలియపరచడంలో, అందరిలో నవ్వులు పోయించడంలో జోక్స్ పోషించే ప్రాముఖ్యత గుర్తించడానికి ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు. నవ్వడం అనేది శరీరానికి మంచి వ్యాయామం. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆకాశవాణి శ్రోతలకు జోక్ దినోత్సవ శుభాకాంక్షలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 11:04 దాటి 5 సెకండ్లు. శ్రోతలకు నమస్కారం, శుభోదయం. గుర్తుకొస్తున్నారు నేటి సంచలన దర్శకులు

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అశోక్. విప్లవ భావాల వీధిలో అన్యాయాలపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన చిత్రాల రూపశిల్పి, అభ్యుదయ ఆలోచనలతో అణగారిన వర్గాల ఆశయ జ్యోతిని వెలిగించేలా దృశ్య రూపమిచ్చిన దర్శక తృష్ణ, కణకణమండే నిప్పు కణికల్లాంటి చిత్రాలను ఆవిష్కర్త, అన్నార్థులు ఆర్థనాదాల యథార్థ గాథలను వెండితెరపై మెరిపించి మెప్పించిన సృజనశీలి, స్వతంత్ర సప్తసాగర శిఖరాలపై వికృత తాండవాలను తరిమే శివంగి చిత్రాల నేటి భారత చైతన్య కెరటం, వందే మాతరం వరుస మారవద్దని, మనిషే మాధవుడు, హృదయమే దేవాలయమంటూ తెరపై అద్భుత సృష్టి చేసిన సినీ పిపాసి, సమసమాజ నిర్మాణంలో మార్పు మంచికి ఉపయోగపడాలని తాపత్రయపడిన వ్యక్తి ఆయనే. విప్లవాత్మక చిత్రాల దర్శకులుగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న తొట్టెంపూడి కృష్ణ టి కృష్ణగా వెండి తెరపై తన సంతకం. ఈరోజు గుర్తుకొసిన కార్యక్రమంలో దర్శకులు టి కృష్ణ తెరపై నాట్యమాడించిన విప్లవ కెరటాలను ప్రసరింపజేసిన సినిమాల జాబితా, ఆయన సినీ జీవిత విశేషాల గురించి విందాం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో దర్శకులు టి కృష్ణ గారి జీవిత విశేషాలు, ఆయన సంచలనమైనటువంటి సినిమాల నుంచి మంచి మంచి పాటలు విని ఎంజాయ్ చేద్దాం. సినిమాలు తీయాలన్న బలమైన కోరికతో తనలోని కథారచయితకు పనిచెప్పి పరిచయాలతో 1963 ఎడిటర్గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు టి కృష్ణ గారు. అలా చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, కన్నె మనసులు, సుడిగుండాలు, కొన్ని హిందీ సినిమాలు కూడా, అంటే మిలన్, మస్తాన్ వంటి సినిమాలు కూడా ఎడిటర్గా పనిచేశారు. కానీ తనకు అది సంతృప్తినివ్వలేదు. ఎందుకంటే తాను స్వతహాగా కమ్యూనిస్టు భావాల వ్యక్తి, మంచి కథారచయిత, మంచి ఎడిటర్, రైటర్, గాయకులు, నాటకకర్త, ఇలా మరి ఎన్నో ఆయనకున్నటువంటి ప్రతిభలు అన్నమాట. ఆ ప్రతిభ, ఆ మేధాశక్తి ఆయన సొంతం. ఇంకా ప్రజానాట్య మండలి నాయకుడు కావడంతో కథా కథనం, దర్శకత్వంలో విశేషంగా రాణించి అతి కొద్ది సమయంలోనే సంచలన చిత్రాల దర్శకులుగా ఓ వెలుగు వెలిగారు. చిత్ర పరిశ్రమలు తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఒంగోలులోని టంగుటూరు మండలం కాకుటూరి వారి పాలెంలో 1950 సెప్టెంబర్ 1న జన్మించారు టి కృష్ణ గారు. ఎడిటర్గా, సహాయ దర్శకునిగా పనిచేస్తూనే మంచి దర్శకునిగా వెండి తెరపై వెలగాలని కలలు కన్నారు. ఒకనొక దశలో సినీ వాతావరణం ఆయనకు నచ్చక సొంతూరుకు వచ్చేశారు కూడా. అంతలా ఆయనకు సినిమా పట్ల ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది. కానీ లోపల ఒక బర్నింగ్ ఉంది. తన విప్లవ జ్యోతిగా, తన విప్లవకారుడిగా, తర్వాత సమాజం పట్ల ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఆయనకు చాలా చాలా ఆలోచనలు. అప్పటికే కథా రచయిత, మంచి ఎడిటర్, సినిమాలన్నీ చూస్తూ ఉన్నారు, పరిస్థితులన్నీ అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి తనలో ఉన్నటువంటి ఆ అగ్నిని, అగ్నిజ్వాలను ఎలాగైనా సమాజ మార్పుకు ఉపయోగించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారన్నమాట. మరి సొంతూరుకు వచ్చేసిన తర్వాత మరి ఆయన విధిరాతను మాత్రం మరి ఎవరు మార్చగలరు చెప్పండి? ఆయనకి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పోకూరి బాబురావు గారితో సన్నిహితం, తన కథలు, తీసిన సినిమాల గురించి ఎప్పుడు చర్చిస్తూ ఉండేవారు. తనలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంది, తనలో ఉన్నటువంటి ఒక బలమైన కోరిక, కాంక్ష చాలా ఉంది సినిమాల పట్ల, తనకి పూర్తి విషయం ఉంది అని చెప్పేసి గమనించినటువంటి పోకూరి బాబురావు గారు వీరిద్దరు కలిసి మరి ఒక యువతరం కదిలింది సినిమా కూడా నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు, అది సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఆ తర్వాత వారిద్దరు కలిసి ఈ తరం పిక్చర్స్ను కూడా సంస్థను స్థాపించారు. అటుంచితే మరి ఇదే సమయంలో ఒక మంచి సంఘటన జరిగిందనమాట, రామోజీరావు గారితో పరిచయం కూడా ఏర్పడింది. అయితే 1976లో శోభన్ బాబుతో ఆయన ద్విపాత్రభినయంతో మరి రెండు పాత్రలు చేస్తూ డ్యూయల్ రోల్లో ఒక సినిమాను తెరకెక్కించారు టి కృష్ణ గారు. అది మంచి విజయం సాధించింది. అక్కడితో దర్శకునిగా తన పేరును చూసుకున్నారన్నమాట. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

విప్లవ భావాలు, నాస్తికత, సామాజిక చైతన్యం స్పృహ కలిగిన ప్రతిభాశాలి డి కృష్ణ. అందుకే ఆయన సినిమాలన్నీ సామాజిక రాజకీయ ఇతివృత్తాలతో, సంఘంలో జరిగే అన్యాయాలను ఎదిరించి జాతిని మేల్కొల్పే కథలతో, మంచి కథను కథను దర్శకత్వ పటిమతో చాలా తక్కువ సినిమాలే తీసినా కూడా అన్ని సంచలన చిత్రాలే కావటం గొప్ప అంశం. తన మిత్రులు పూకూరి బాబురావు గారితో కలిసి ఈతరం పిక్చర్స్ను స్థాపించి మొదటగా సందేశాత్మక చిత్రం నేటి భారతం ఆయన దర్శకత్వంలో తీశారు. ఈ చిత్రాల దర్శకత్వం, కథను బట్టి టీ కృష్ణ భావజాలం ఏంటో, ప్రేక్షకుల నాడి ఏంటో తెలిసిన పరిపక్వత గల వ్యక్తిగా అందరికీ తెలిసిపోయింది. ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపు చూసింది. హీరో సుమన్, హీరోయిన్ విజయశాంతిలతో తెరకెక్కిన ఈ మూవీ 1993లో విడుదలై సంచలన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి గాను ఉత్తమ దర్శకులుగా

నంది బహుమతిని కూడా అందుకున్నారు టీ కృష్ణ గారు. ఆ తరువాత టీ కృష్ణ దర్శకత్వం చేసిన ప్రతి సినిమా దేనికదే సాటి. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. ఇందులోని ఒక పాట సంచలనమై అందరి నోట పలికింది. ఆ పాట విందాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. ఇది మీ అభిమాన ఛానల్. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో దర్శకులు టి కృష్ణ గారి జీవిత విశేషాలు. ఆయన తీసినటువంటి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి సంచలన చిత్రాల నుంచి మంచి మంచి పాటలు విని ఎంజాయ్ చేస్తున్నాం. టి కృష్ణ దర్శకులుగా సంచలనాలకు విప్లవాత్మక చిత్రాల రారాజుగా మెరిసిన సంవత్సరం 1985. ఈ సంవత్సరంలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. బాలీవుడ్నే కాక భారతీయ చలనచిత్ర పరిశ్రమలన్నీ కూడా తన వైపు చూసేలా చేశాయన్నమాట. అంత అద్భుతంగా ఆయన ఆ సంవత్సరం తీసినటువంటి సినిమాలు కథ పరంగా, స్క్రీన్ ప్లే, సందేశాత్మక చిత్రాల పరంగా, హీరోలు హీరోయిన్స్ ఇలా ఏ తీసుకున్నా కూడా అదొక ఎక్స్పెరిమెంటల్గా అందరినీ విపరీతంగా ఆకట్టుకొని తన సినిమా వస్తుందంటే చాలా థియేటర్ల దగ్గర క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. సుమన్ విజయశాంతి నటించిన ఆ సంవత్సరంలోనే దేశంలో దొంగలు పడ్డారు సినిమా కూడా విడుదలైంది. అలాగే అందాల నటులు శోభన్ బాబు విజయశాంతి కాంబినేషన్లో టి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆల్ టైమ్ క్లాసిక్ దేవాలయం విడుదలై భారీ విజయంతో పాటు సినిమా అందరినీ కూడా ఆలోచించేలా మ్యాస్మరైజ్ చేసిందన్నమాట. మూఢాచారాలు, బూజుపట్టిన సాంప్రదాయాలను విన్ననాడాలని సందేశమిచ్చారు టి కృష్ణ గారు ఆ సినిమా ద్వారా. దేహమే దేవాలయం, మన మనుషులంతా ఒక్కటే, నీకు నాకు భేదమేంటి అని చెప్పేసి ఒక గొప్ప సందేశాత్మక చిత్రంగా ఆ సినిమా అఖండ విజయం సాధించింది. శోభన్ బాబు గారి కెరియర్లో గొప్ప సినిమాల జాబితాలో ఆ సినిమా కూడా ఉంటుంది. చాలామంది అభిమానులు ఆయనకు కొత్తగా ఒక వర్గం ఏర్పడిందన్నమాట. అంతలా అందరిని ఇంప్రెస్ చేశారు టి కృష్ణ.

ఆ సినిమా ఎందరినో ప్రభావితం చేసింది. తనకంటూ మార్క్ను క్రియేట్ చేసిన సినిమా అది. ఒక సంచలనమై సాగింది ఆ సినిమా. సినిమా మోస్ట్ పవర్ఫుల్ మీడియా, ఆ విషయం తెలుసు. అందుకని సినిమా ద్వారా సమాజాన్ని మార్చాలి, కథలతో, కథనంతో, మంచి డైలాగులతో, మంచి సన్నివేశాలతో, సమాజంలో జరుగుతున్నటువంటి సమకాలీన పరిస్థితుల దృష్ట్యా మరి సమాజాన్ని ఏ విధంగానైనా తన వంతుగా, తన బాధ్యతగా ఇలా మార్చాలి అని చెప్పేసి సినిమాల వైపు మళ్ళారు. తర్వాత ఆయన అభ్యుదయ భావాల వ్యక్తి కాబట్టి సమాజంలో తిరుగుతున్నారు, ప్రజానాట్య మండలి కళాకారుడిగా, గాయకుడిగా పాటలు రాస్తూ, గానం చేస్తూ, ఇలా మరి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ అర్థం పట్టినట్లుగా ఎక్కడెక్కడైతే తనకు ఎదురైనటువంటి సన్నివేశాలు ఉన్నాయో వాటి ద్వారా చెలించినటువంటి హృదయంలోంచి వచ్చినటువంటి కథల సారం ఆయన సినిమాలు. అభ్యుదయ భావాలు కలిగిన ఓ యువకుడు ఉపాధ్యాయుడిగా ఓ పల్లెటూరులో బడి తెరవాలనే కథాంశంతో టి కృష్ణ దర్శకత్వంలో సొంత బ్యానర్పై ఆవిష్కృతమైనటువంటి సినిమా వందే మాతరం. ఈ మూవీ ద్వారానే హీరోగా రాజశేఖర్ పరిచయమయ్యారు. ఈ మూవీని ఇందులోని పాత్ర నటనకు గాను అందరూ కూడా జయజయలు పలికారు. అందరూ కూడా మెస్మరైజ్ అయిపోయారనమాట, అందరూ ఇంప్రెస్ అయిపోయారు. వారి వందే మాతరం శ్రీనివాస్ పేరు ముందు వందే మాతరం అని వచ్చింది కదా. సో మరి ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ పాడటం వల్ల ఆయన ఇంటి పేరు కాస్త వందే మాతరంగా మారిపోయింది. ఇలా లేడీ సూపర్ స్టార్గా విజయశాంతి గారు ఎదిగేలా చేయడానికి ఈయన సినిమాలన్నీ ఒక ఫౌండేషన్గా, ఒక వేదికగా మారాయన్నమాట. అంతలా ప్రోత్సాహం ఇచ్చారు టి కృష్ణ గారు. కళాకారుల్లోని ప్రతిభను వెలికి తీశారు. సజీవ దృశ్యాలను తెరపై ఆవిష్కరించి విజయం సాధించి చరిత్రను సృష్టించారు.

సమాజ అభివృద్ధికి, అభ్యుదయానికి, జాతి ఔన్నత్యానికి అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తూ ఉండాలి. లేదంటే దేశభక్తి, సమాజంపై పడుతున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు, రకరకాల కోణాల నుంచి ఎన్నో రకాలుగా సమాజాన్ని ప్రభావితం చేస్తూ దుష్టశక్తులు పాలు కాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు చైతన్యపరిచే సందేశాత్మక చిత్రాలు వస్తూ ఉండాలి. అలా దర్శకులు కూడా ఆ వైపు కూడా పనిచేస్తూ ఉండాలని చెప్పడానికి ఒక మార్గదర్శకులు మన టి కృష్ణ గారు. మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా టి కృష్ణ ఎదుగుతూ, ఒక లేడీ హీరోయిన్ని లేడీ సూపర్ స్టార్గా, లేడీ అమితాబ్ బచ్చన్గా, ఒక గొప్ప స్టార్గా, హీరోలను సైతం తలదన్నే విధంగా, మెయిన్ మనం పాజిటివ్గా తీసుకోవాలి, వారిని అధిగమించి ఎక్కువ రెమ్యునరేషన్తో పాటు టోటల్ భారతదేశంలో చిత్ర పరిశ్రమ తన వైపు తిప్పేలా విజయశాంతి గారిని తీర్చిదిద్ది ఒక గొప్ప నటీమణిగా చేసినటువంటి ఘనత టి కృష్ణ గారిది. అంతలా ప్రోత్సహించారు, ఆ పాత్రలను కూడా అలా తీర్చిదిద్దారు. ఇలాంటి పాత్రలు కూడా వెయ్యవచ్చు, ఇలాంటి పాత్రల ద్వారా సమాజాన్ని మొత్తం కడిగేయచ్చు, అన్యాయాలను కడిగేయచ్చు, అణగారిన వర్గాలపై జరుగుతున్నటువంటి అకృత్యాలను ఇలా సిగంగులా విరుచుకుపడేలా పాత్రను తీర్చిదిద్ది ఆ వైపు మార్పును కాంక్షించారు. నిజంగా మార్చారు కూడా. అంతలా అద్భుతమైనటువంటి విజయశాంతిని హీరోయిన్గా, లేడీ క్యారెక్టర్ అయినప్పటికీ ఒక హీరోగా, ఒక సమాజం మీద విరుచుకుపడుతున్నటువంటి, అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తులను భరతం పట్టే విధంగా తీర్చిదిద్దినటువంటి సినిమా ప్రతిఘటన. ఇదొక చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచినటువంటి ఒక మైల్ స్టోన్ అన్నమాట. రామోజీరావు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు, చెప్పాను కదా. అక్కడ పరిచయమైనటువంటి, అక్కడ గమనించినటువంటి ఈతని ప్రతిభను చూసి మరి ఆయనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. దానికి తగ్గ స్టోరీ, దానికి తగ్గ స్క్రీన్ ప్లే, నటులను ఎంపిక చేశారు. దీని గురించి ఇంకా చాలా చెప్తాను. ముందుగా మరి ఈ సినిమాలో సంచలనమై అందరినీ రోమాంచితం చేసినటువంటి పాట ఇప్పుడు విందాం.

స్థానం కాదది నీ జన్మస్థానం, మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. శిశువులుగా

ఇలాంటి సన్నివేశాలు నిత్యం మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు, ఎన్ని న్యాయం, ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు సమాజాన్ని మార్చేందుకు సినిమాల ద్వారా ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉండాలి, సమాజాన్ని మార్చే ప్రయత్నం చేయాలి దర్శకులుగా. అలాంటి ప్రయత్నం ఆనాడే చేశారు అంత గొప్ప దర్శకులు టి కృష్ణ గారు. మరి నిజానికి టి కృష్ణ గారి ప్రతిభను ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు గారు గుర్తించింది. చెప్పాను కదా, దేశంలో దొంగలు పడ్డారు మూవీ చర్చలప్పుడు. అలా ఉషా కిరణ్ మూవీ బ్యానర్పై తెరకెక్కిన ప్రతిఘటన భారతదేశ వ్యాప్తంగా మారుమ్రోగింది. మరి ఆయన సినిమాలకు ప్రత్యేకత ఏంటంటే, ఆ సినిమా స్టోరీకి తగ్గట్టుగా తను ఏమి చెప్పదలుచుకున్నాడో, సమాజానికి ఏం సందేశం వదలుచుకున్నాడో అది గీత రచయితలకు చెప్పి మరీ దానిపై దృష్టి పెట్టి రాయించుకునేవారన్నమాట. అలా వేటూరు గారి గీతం ఇప్పుడు మీరు విన్నారు కదా, అందులో ఆ పాట వింటే మొత్తం ఆ కథ మొత్తం తెలిసిపోతుంది. తను ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది సమాజంలో, ఎలాంటి సందర్భాలు ఎదురవుతున్నాయి, మనిషికి అంతరం ఎంతుంది, మనిషిని ఎలా చూస్తున్నారు, దాన్ని ఎలా అరికట్టాలి అనే ప్రయత్నం చేశారు టి కృష్ణ గారు. ప్రతి సినిమా ఒక కళాఖండంగా నిలిచింది, ప్రతి సినిమా ఒక మెసేజ్ ఇచ్చింది, ప్రతి సినిమా ప్రతి ఒక్కరిని కదిలించింది, స్పందింపచేసింది, మేల్కొనేలా చేసింది అంత గొప్ప డైరెక్టర్. ప్రతిఘటన సినిమాను హిందీలో కూడా డబ్ చేశారు. మరి ప్రతిఘటన సినిమాకు, ప్రతిఘటనలో చేసినటువంటి నటులకు, ఆ పాత్రలకు జీవం పోసిన విధానాన్ని చూసి 6 నంది అవార్డులు అలా నాట్యం చేశారన్నమాట. అందులో పనిచేసినటువంటి చాలామంది టెక్నీషియన్స్కి నంది అవార్డ్స్ వచ్చాయి. ఉత్తమ గాయనిగా మన జానకి అమ్మగారికి, అలాగే విలన్గా పనిచేసినటువంటి వారికి, తర్వాత ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా మరి రామోజీరావు గారు అందుకున్నారు. టి కృష్ణ గారికి ఉత్తమ కథారచయితగా నంది అవార్డు వచ్చింది. అన్ని విశేషాలే ఆ సినిమాలు, ప్రతి ఒక్కరూ ఆ పాత్రలకు వన్నె తెచ్చారు. ఇలా చేయాలి సినిమా అనేలా ప్రతి ఆర్టిస్ట్కి ఒక ప్రేరణ కలిగించేలా సినిమా తెరకెక్కించినటువంటి గొప్ప డైరెక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి టి కృష్ణ గారు.

అన్నింటినీ శాసించేవాడు మనిషి, అన్నింటినీ ఆదుకునేవాడు మనిషి, అన్నింటినీ చేసేవాడు మనిషి. ఆ మనిషి బాధ్యతగా నడుం బిగించి సమసమాజ నిర్మాణం కోసం, సమసమాజ మార్పు కోసం, అభ్యుదయం కోసం నడుం బిగించాలి, పోరుబాట చేయాలి, సమాజం మొత్తాన్ని మార్చాలి. సమాజంలో వేళ్ళోనుకుపోయినా వేళ్ళోనుకుపోయినా వాటన్నిటినీ రూపుమాపాలి అనే సదుద్దేశంతో ఆయన తీసినటువంటి సినిమా అలా అలా జనప్రభంజనమై సాగింది, జనాల్లోకి వెళ్ళింది, జనాల గుండెలను తట్టింది, గుండెలను పిండేసింది, పరిరణగా అగ్ని కెరటంగా ఆలోచింపచేసింది. వినూత్న తరహాలో విప్లవాత్మక చిత్రాలను తీసినప్పటికీ ప్రేక్షక ఆదరణ మాత్రం తగ్గలేదు, అందరిని మించిపోయింది, వెళ్ళలేకుండా చేసింది. టి కృష్ణ గారి సినిమా అంటే చాలు, థియేటర్లకు క్యూ కట్టారు ఆ రోజులు. ఆయన సినిమాల్లోని మరి కథలు, కథనం, పాత్రలు అలా విప్లవాత్మకంగా ఉంటాయి అని అనిపించినప్పటికీ పాటలు కూడా జనాలను పిచ్చెక్కించే పాటలు తూటాల్లా పేలాయి. ప్రతి పాట అజరామరంగా నిలిచాయి, అపురూప చిత్రాలుగా నిలిచాయి ఆయన సినిమాలన్నీ కూడా. సో అలా పాటలు కూడా చాలా మాధుర్యంగా సంగీత దర్శకులను ఎంచుకోవటం కూడా ఆ విధంగా ఎంచుకోవటం, తర్వాత పాటల ట్యూన్స్ విషయంలో క్యాచీగా ఉండటం, అందరికీ నాలుకల మీద నానే విధంగా పాడుకునే విధంగా ఆలోచింపచేసే విధంగా ప్రేరణగా చైతన్యంగా కదిలించేలా గుండెలను మెలిపెట్టేలా ఉండేటువంటి పాటలను ఎంచుకోవటం, అలాంటి గీత రచనలను తీసుకోవటం ఆయనకే చెల్లింది. అందుకని తీసినటువంటి కొన్ని సినిమాలే, దాదాపుగా 12 సినిమాలు ఇతర భాషలతో కలిపి, తెలుగు సినిమాలు 10-9 అనుకుంటా, మిగతా భాషలన్నీతో కలుపుకుంటే 12 సినిమాలు. తర్వాత ఎడిటర్గా చాలా సినిమాలు చేశారు, కథారచయితగా కొన్ని సినిమాలు చేశారు. తర్వాత ఇలా అన్నింటిలో తన ప్రతిభ, తన మార్కును చూపించుకున్నారు. మరి ఆయన చివరి దశలు అంటే చాలా తక్కువ వయసులోనే మరి ఆయన తారల్లో కలిసిపోయారు. ఆయన ఆఖరి సినిమా రేపటి పౌరులు. నిజంగా రేపటి పౌరులుగా మన బాధ్యత ఏంటి, రేపటి పౌరులుగా మనం ఏం చేయాలి, రేపటి పౌరులుగా ఎలాంటి భవిష్యత్ తరాన్ని నిర్మించాలి అనే ఇతివృత్తంతో సినిమా తీశారు రేపటి పౌరులు. ఆ సినిమా విడుదలై సంచలనమైంది, కానీ ఆ సినిమా విడుదల నాటికి ఆయన తారల్లో కలిసిపోయారు. ఓటమి లేని అరుదైన దర్శకులుగా రికార్డు సృష్టించారు, తక్కువ వయసులోనే పెద్ద ప్రస్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ప్రతి సినిమా సమాజాన్ని కదిలించాయి, చైతన్యపరిచాయి.

ఆ వేణుగానం ఆ వేణువులోంచి వచ్చినటువంటి ఆ తరంగాలు వింటే నిజంగా మనస్సు పులకించిపోతుంది. ఆ పాట కన్నడ మూవీలోంచి చిత్రపడింది. గీత రచన సుద్దాల శుక్తేజ, సంగీతం దేవి శ్రీప్రసాద్. పాటకి మన కంటెంట్కి సంబంధం ఉంది. తనువెళ్ళ గాయాలున్న కమ్మని సరాగాలనిచ్చే ప్రకృతి ప్రసాదితం. పలికించేవారుండాలి కానీ పరవశింపజేసే నాదాలు పలుకుతాయి. పురాణ ఇతిహాసాలు ఆ గానానికి పరవశించి పరుగులు తీసి గోవులు నాట్యమాడాయట. అతిశయోక్తి అయినప్పటికీ ప్రత్యక్షంగా ఆ వెదురులోంచి వచ్చిన తరంగాలు వింటే మాత్రం పులకించిపోవాల్సిందే. అంత గొప్ప వాద్యం వేణుగానం. అలాంటి వేణువును ఊదుతూ యావత్ ప్రపంచ సంగీత ప్రియులను మంత్రముగ్ధుల్ని చేసిన వేణుగాన విద్వాంసులు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, వారి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా చైతన్య స్ఫూర్తులు ఆయన స్ఫూర్తిగా తీసుకుందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఇంతకుముందు మీరు విన్న పాట పౌర్ణమి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. మనం ఈరోజు వేణుగాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఆయన స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. మరి వేణుగానం ఎలా ఉంటుంది, ఎలా ముక్తులు చేస్తుంది, ఎలా పరవశింపజేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంగీత వాయిద్యాలలో దేని నాదం దానిదే, దేనికి ఉండే ప్రత్యేకత దానిదే. అది పలికే ప్రత్యేక ధ్వని మరొకటి సృష్టించదు. అందుకే ఆ యూనిక్ స్వరశ్రుతిని విని తరిస్తారు సంగీత ప్రియులు, జ్ఞానులు. సంగీతం అంటే ఇష్టం ఉండని వారంటూ ఉండరు. అందులో వేణుగానం సాంప్రదాయ వాయిద్యం. అంతర్జాతీయంగా హిందుస్థానీ సంగీతాన్ని వేణు ద్వారా వినిపిస్తూ అందరిని తరింపజేస్తూ ఉన్నారు హరిప్రసాద్ గారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందారు. ఇనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అనేక వేదికలపై కచేరీలు చేశారు. ఆ వేణుగానం వింటూ ఔత్సాహిక కళాకారులు ప్రేరణ పొందుతూ ఆ కళని వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు చాలామంది. ఆ కళ పట్ల అంకిత భావం అంటే అదనమాట.

ఒకటో నెంబర్ కుర్రోడు సినిమా నుంచి ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట. ఇది గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎంఎం కీరవాణి. మనం వేణుగాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు దర్శకత్వం చేసిన వెండితెర కళాఖండం సిరివెన్నెల సినిమాలోని పాటలకు వేణుగానాన్ని అందించిన వారు చౌరాసి గారే. ఆయన మురళీగానం ఎప్పటికీ అమోఘమే. అలాగే బాలమిత్రుల కథ సినిమా కూడా ఆయన సహకారం అందించారు. గున్నమావిడి అనే పాటకు ఎంత సంచలనం తెలిసిందే కదా, ఆ పాటకు కూడా హరిప్రసాద్ గారు వేణుగానాన్ని అందించారు. హిందుస్థానీ సంగీత మేళవింపులతో అంతర్జాతీయ వేదికలపై ఎన్నో కచేరీలు కూడా చేశారు ఆయన. ముఖ్యంగా చాందిని హిందీ సినిమాలో అయితే మరి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. హిందీ సినిమాలో కూడా పనిచేశారు ఆయన, వంతు సహకారం అందించారు. ఆయన చాలా ఫేమస్ అయినా కూడా సినిమా దర్శకులు, సినిమా సంగీత దర్శకులు అడిగినంతలోనే మంచి వేణుగానాన్ని అందించారనమాట. చాందిని, డర్, లమ్హే, సిల్సిలా, ఫాన్లే, విజయ్, సాహెబాన్ లాంటి హిందీ సినిమా పాటలకు కూడా ఆయన సహకారం అందించారనమాట. ఆయన ప్రత్యేకతను, ఆయన యొక్క వేణుగాన విద్వాంసులుగా పనిచేస్తున్నటువంటి ఆయన పనితీరు, విభిన్న శైలులు పలికించే తీరు, చేసిన ప్రయోగాలు, చేస్తున్న ప్రయోగాలు కూడా వినాలంటే ఆయన ప్రత్యక్ష వేదికల మీద చేస్తున్నటువంటి ఆ మెస్మరైజింగ్ని మనం చూడాలంటే, కళ్ళారా చూడాలంటే ఆ లైవ్ చూస్తే బాగుంటుందన్నమాట. సరే, మరి ఆయన అందించినటువంటి కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాకు, సిరివెన్నెల సినిమాకు అందించినటువంటి ఆ వేణుగానాన్ని మరి ఈ సందర్భంగా ఒకసారి విందాం.

ఇది ఇవాళ్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఈరోజు వేణుగాన విద్వాంసులు హరిప్రసాద్ చౌరస్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఇది. మరి మీకు అందరికీ నచ్చింది ఆశిస్తూ మీ అశోక్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతుంది దుర్గా ఉషారమణి. దేశం నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీబీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖ అభివృద్ధిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశం నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేసిందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గతేడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు పెరిగింది. 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ధి చెంది గత నెలలో 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవేళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశం ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరోబ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన పీఎంకేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి, జల సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల స్థాయిలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా 27 మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వం ఉండేలా చూసేందుకు, నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్లో ఆమెకిది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు బలోపేతం చేసేందుకు అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది. వీటిలో వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకితభావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి నైపుణ్యాన్ని, మానవాళికి వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors' Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా అభివర్ణించి రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా వెనెజువలాలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్న వారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనెజువలాలో భారీ ప్రాణనష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జాతీయ

0: ఘన విజయం సాధించింది. నార్వే 2-1 తేడాతో ఐవరీ కోస్ట్ ఓడించి రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. విశేషాలు మరొకసారి. దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకాయిచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీపీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

పెద్ద సినిమా నుంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. ఇది మీ అభిమాను ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్నాం సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు భర్త మహాశీలకు విజ్ఞప్తి సినిమా నుంచి ఈ పాట.

0: నారి నారి నడుమురారి సినిమా కోసం హరిచరణ్ పాడిన పాట విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మిసాల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యల్లా, అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విరిగిన పాట మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఉదిత్ నారాయణ పాడింది.
2: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సభ్యం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం ఇప్పుడు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈరోజు నుండి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వచ్చింది. రైతు భరోసాను 10,000 నుండి 12,000 రూపాయలకు పెంచి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామని, ఈ దశలో మరో 9,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ 2025 చట్టం ఈరోజు నుండి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీనిచ్చే ఈ చట్టం గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందని గ్రామీణాభివృద్ది శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలియజేసింది. రైతు భరోసాను 10,000 నుండి 12,000 రూపాయలకు పెంచి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాబోయే 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ విడతతో కలిసి 36,000 కోట్ల రూపాయలు అవుతుందని నిన్న సాయంత్రం రైతు భరోసా నిధుల విడుదల సభలో అన్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, ఇప్పటివరకు దీనికోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలియజేశారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జైపూర్ మండలం గంగిపల్లిలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు చేయూత అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఏపీ మాస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో సమ్మిళిత వృద్ధికి సమాజ ఆధారిత మార్గాలపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ఈ సదస్సును ప్రారంభించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల భవనాలపై రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి టెండర్ల నిబంధనల్లో తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణ ఇంధన వనరుల సంస్థ రెడ్కో మార్పులు చేసింది. గతంలో తొలిసారి ఈ పథకం కింద 1500 పాఠశాలలపై సోలార్ ఏర్పాటు పనులకు పిలిచిన టెండర్లలో చిన్న కంపెనీలకు అవకాశమివ్వగా జాప్యం జరిగిందని, దీనిని నివారించడానికి ఇప్పుడు పెద్దవాటికి ఇవ్వడానికి వీలుగా నిబంధనలు మార్చింది. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా 9,937 పాఠశాలలపై 280 కోట్ల రూపాయలతో 46 మెగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ఫలకాల బిగింపుకు రెడ్కో తాజాగా టెండర్లు పిలిచింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థిని విద్యార్థుల నుండి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈరోజు నుండి ఆగస్టు 31 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ సంవద్ యాప్ ద్వారా గ్రామ సర్పంచ్లకు ప్రతిభ ఆధారంగా ప్రకటిస్తోన్న మెరుగైన ర్యాంకుల్లో మే నెలకు గాను కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కోరటపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది. ఆత్మ నిర్భర్ మహిళా పంచాయతీ ఇతివృత్తంలో దేశంలోనే గ్రామ సర్పంచ్ మ్యాకల మహేశ్వరికి మొదటి ర్యాంకు దక్కింది. కోరటపల్లిలోని మహిళలు మహిళా సంఘాల ద్వారా రుణం పొంది కిరణం, కుట్టుమిషన్, జూట్ బ్యాగ్ తయారీ, ఐకేపీ కేంద్రాల నర్సరీ నిర్వహణ వంటి పనులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: జాతీయ స్థాయిలో పోటీ పడటంలో మా గ్రామాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మాకు అవార్డు ఇవ్వడం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మాకు సహకారం అందించుకుంటూ మా గ్రామాన్ని నంబర్ వన్ గ్రామంగా కృషి చేయడానికి మా మహిళలతో పాటు నేను కూడా కృషి చేస్తున్నాము. మహిళా సంఘాల ద్వారా లోన్లు తీసుకోవడం ద్వారా మా కాళ్ళ మీద మేము నిలబడి ఒక ఉపాధి పొందుకుంటూ మా కుటుంబాన్ని నడిపించుకుంటున్నాము. మా కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నాము. మా గ్రామాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30-30A పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర తెలిపారు. దీని ప్రకారం పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ప్రజాధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ను నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో నియమించిన ఈ కమిటీలో జనగామ నుండి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ చోటు లభించింది. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెదపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సమాజంలో ప్రాణదాతలుగా నిలిచే వైద్యుల సేవలను గుర్తించి వారిని గౌరవించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో ఈ దినోత్సవాన్ని 1991 నుండి అధికారికంగా పాటిస్తున్నారు. ప్రముఖ వైద్యులు, స్వాతంత్ర సమర యోధులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను 1961 దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించారు. రోగుల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించే వైద్యుల మానసిక, శారీరక శ్రేయస్సును కాపాడాల్సిన ఆవశ్యకతను ఈ ఇతివృత్తం నొక్కి చెబుతుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులను సన్మానించగా జిల్లా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో, మెడికల్ కళాశాలలో ప్రిన్సిపల్ సునీత అధ్యక్షతన కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 సంవత్సరాల్లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 296 కిలోలకు పైగా గంజాయిని దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నీతికా పంత్ మాట్లాడుతూ, జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీపీఎస్ చట్టంలోని నిబంధనలను అనుసరించి పర్యావరణ కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పాటిస్తూ ఇన్స్పిరేషన్ ప్రక్రియ ద్వారా దహనం చేసినట్టు తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ ఎస్టీ యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని జిల్లా గిరిజనాభివృద్ది అధికారి సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకంగా యూరియాను పొందేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్ను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ రైతులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ అందించేందుకు టాస్క్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు టాస్క్ ప్రాంతీయ కార్యాలయ అధికారులు ప్రతిపాదిత భవనాలను పరిశీలించి సెంటర్ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో 149 కోట్ల పైచిలకు రైతు భరోసా డబ్బులు విడతల వారీగా జమ అవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మహారాష్ట ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నిర్మల్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:21 దాటి 80 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం. షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. సమాధానం చెప్పే ముందు సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. ఇంకా వేరే వేరే మెసేజ్లు పంపవద్దు దయచేసి. ప్రశ్న మాది, ఆన్సర్ మీది. ఉత్సాహంగా, ఉల్లాసంగా మరింతగా ఈ షో. షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. మరి షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసిక తేలిపోదాం. మంచి మంచి ఆన్సర్స్ మీరు మరి మేము అడిగగానే పంపించండి. సరైన సమాధానం పంపించండి. సరైన సమాధానం పంపించిన వాళ్ళు వెంటనే ప్రతి ప్రశ్నకు పంపించకుండా 1-2 వాటికి సరైన సమాధానం తెలిసి పంపించండి. ఎందుకంటే అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. ప్రశ్న వచ్చేస్తుంది, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ఎవరు? ప్రశ్న మరొకసారి, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే ఈ పాట అయిపోయే లోపు మీ సమాధానం పంపండి.

షూటైం కార్యక్రమంలో మీరు విన్న పాట శివాజీ సినిమా కోసం హరిహరన్ మధుశ్రీ పాడిన పాట విన్నారు. షూటైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ఎవరు అనే ప్రశ్న విషయం. దీనికి స్పందనగా చాలామంది శ్రోతలు చాలా ఉత్సాహంగా ఎంతో ఎనర్జెటిక్గా ఆన్సర్ చేశారు, చాలా స్పీడ్గా చేశారు. మరి స్పెషల్గా థ్యాంక్స్ వారికి. సరైన సమాధానం పంపిన వాళ్ళు చదివిస్తున్నాను. ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, తర్వాత సిహెచ్ విజయ్ కుమార్ చందన్ నగర్ హైదరాబాద్ నుంచి, తర్వాత నర్సంపేట్ బాలకృష్ణ, బుధన్ పోచంపల్లి నుండి మార్కండే అనిత, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, సులోచన కరీంనగర్ నుంచి, అప్పలరాజు పెడ నుండి, వనసలిపురం మహేశ్వరి మురళి సరైన సమాధానం పంపారు. ఓల్డ్ హౌసింగ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి పూర్ణచంద్రరావు, వీళ్ళు వారి పేరు మెన్షన్ చేయలేదు. తర్వాత పంతాడి శ్రీనివాసరావు మోరిపల్లం నుండి, నందిపేట్ నుంచి వెంకటేష్, ఎం నరేష్ రోజా, శిరీష ఓంకార్ వీరు, ఫీర్జాద్గూడి శ్రీనివాస్, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, దమోజు వెంకటాచారి వరలక్ష్మి నల్గొండ నుండి, శ్రీవరణి కాజీపేట నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా పాలెం పోలయ్య, గీతనగర్ హైదరాబాద్ నుండి రమాదేవి నాగేశ్వరరావు చోడవరపు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపడి బెల్లంపల్లి నుండి ఆడపువారు, అంకుషాబు నుంచి దోర్నాల సుదర్శన్ హవీష్ విధుబాబు, పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి, రామ్నగర్ నుంచి పి హర్షిణి, బలరాం సరోజా కల్వకుర్తి నుంచి నేదులూరి కళ్యాణ్చారి, కౌకూరు నుండి ద్రోణంరాజు సూర్యశ్రీ మహాలక్ష్మి, సంధ్యా పుత్తూరు కడప జిల్లా నుండి, రంగ హైదరాబాద్ నుండి, శిరీష సుమన్ కిస్మత్పురా నుండి, జనగామ చంద్రశేఖర శర్మ నిజామాబాద్ నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుండి పద్మావతి శిల్ప ప్రసాద్ రేఖ నాయక్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి. సో వీరంతా కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటి అంటే, పద్మ అవార్డులకు అర్హులు కాని వారు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్సెప్ట్ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్స్. సో వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అర్హులు కారు. అలాగే నేర చరిత్ర ఉన్నవారు కూడా అర్హులు కారన్నమాట. షో టైం వింటున్నాం. ఇది మీ అభిమాను ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. శ్రోతలందరూ చాలా ఉత్సాహంగా మరి షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, కార్బన్ మార్కెట్ ప్రకృతి 2026 సమ్మిట్ను ఏ రాష్ట్రంలో జరిపారు? ప్రశ్న మరొకసారి, ఇటీవల కార్బన్ మార్కెట్ ప్రకృతి 2026 సమ్మిట్ను ఏ రాష్ట్రంలో జరిపారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. అన్నిదా ఏ మెసేజ్ కూడా పంపకూడదు, ఓన్లీ సమాధానం. దాని తర్వాత మీ పేరు, ఊరి పేరు ఇవి మాత్రమే టైప్ చేస్తే అందరి పేర్లు చదివే అవకాశం ఉంటుంది. మీరు వింటున్న పాట ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి, గానం సాధన సర్గం.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, కార్బన్ మార్కెట్ ప్రకృతి 2026 సమ్మిట్ను ఏ రాష్ట్రంలో జరిపారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరియైన సమాధానంగా చాలామంది ఆన్సర్ చాలామంది పంపారు. నిజంగా ప్రశ్న వేసిన వెంటనే సమాధానం పంపుతున్నారంటే నిజంగా గ్రేట్ అనమాట. వారందరికీ అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగాహెడ్స్. సరియైన సమాధానం పంపిన వారు పైడిపాటి నాగభూషణరావు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ సమాధానం పంపారు, కంగ్రాట్స్ అండి. కళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, చాప భూమేశ్వర్ వెల్లుల నుండి, తర్వాత పృథురు నుంచి, కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య వారి కుటుంబ సభ్యులు, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, దమోజు వెంకటాచారి వరలక్ష్మి నల్గొండ జిల్లా నుండి, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార లక్ష్మీ నరసింహ, తర్వాత చింత శ్రీనివాస్ షోపల్లి నుండి, గంటి సుబ్రహ్మణ్యం తార్నాక నుండి, మన్విత చోడవరపు సాయి గీతానగర్ హైదరాబాద్ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుండి, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య సరైన సమాధానం పంపించారు, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, పంతాడు శ్రీనివాసరావు మురిపొలం నుండి, అప్పలరాజుపేడ నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, ఉప్పల్ శ్రీకాంత్ శ్రీతేజ, ఆడిపు సంతోష్ కుమార్ కాల్టెస్ట్ బెల్లంపల్లి నుండి, శివరాణి ఫ్రమ్ కాజీపేట్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, బుధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండి అనిత, మదినగూడ హైదరాబాద్ నుంచి నిఖిల్ మానస హరిణి విద్య బలరామ్ సరోజ వీరు ఒకే పేరు మాత్రమే పంపండి, టీవీ రావు ఖైరతాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుండి సంధ్య, బాలకృష్ణ నర్సంపేట నుంచి వీరందరూ కూడా సరియైన సమాధానం పంపించారు. వీరందరికీ హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి. సరియైన సమాధానం న్యూఢిల్లీ. సో ఈ సమాధానం పంపిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. షోలో మరింత ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నారన్నమాట. సో మరో ప్రశ్న వచ్చేస్తుంది, సరియైన సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి మిగతా వాళ్ళు కూడా. 2025 గణాంకాల ప్రకారం అవినీతి ఏ దేశంలో 0% ఫస్ట్ ర్యాంక్లో ఉంది? ప్రశ్న మరొకసారి, 2025 గణాంకాల ప్రకారం అవినీతిలో ఏ దేశం 0% ఫస్ట్ ర్యాంక్ సాధించింది? దేశం పేరు తెలిస్తే వెంటనే దేశం పేరు, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేసి పాట అయిపోయేలోపు పంపండి. మీరు వింటున్న పాట ఒక్కడు సినిమా కోసం, శ్రేయా ఘోషల్.

మీరు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం కార్యక్రమంలో శ్రోతలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ సరైన సమాధానం పంపుతున్నారు. కొంతమంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతే మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీకు ఆన్సర్ తెలిస్తే మనం అడిగినటువంటి ప్రశ్న 2025 గణాంకాల ప్రకారం అవినీతి ఏ దేశంలో 0% ఫస్ట్ ర్యాంక్లో ఉంది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు అయితే ఇచ్చారు. కొంతమంది కొన్ని రాంగ్ ఆన్సర్స్ కూడా చేశారనమాట. చిత్రియాల గ్రామం నుంచి దమోజ వెంకటాచార్య వరలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి, నంద్యాల జిల్లా నుంచి పాలెంపోలే ఆళ్లగడ్డ, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, నాగనాథ్ గుప్త నిజామాబాద్ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, చింత శ్రీనివాస్ షాపల్ నుండి, సుమన్ శిరీష కిస్మత్పురా నుండి, అప్పలరాజు పెడన నుంచి, శివరాణి ఫ్రమ్ కాజీపేట కేరళ మిజోరాం నుండి, పంతాడు శ్రీనివాసరావు మోరిపొలం నుండి, సులోచన కరీంనగర్ నుండి, ఆదిలాబాద్ నుంచి అరుణ, విఎన్ రావు నిజామాబాద్, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార లక్ష్మీ నరసింహ, దస్తగిరి సందీప్ ప్రొద్దుటూరు నుండి, కల్వకుర్తి నగర కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్ చారి, దోమకొండ విజయ్ కుమార్ హనుమాన్ టెక్డి హైదరాబాద్ నుండి, మేర సంతోష్ ధర్మారావుపేట నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, బుధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండి అనిత, రంగ హైదరాబాద్ నుండి, పోలపల్లి శ్రీనివాస రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుంచి సరైన సమాధానం పంపారు. వీరు కూడా

మరి ఇన్ టైంలోనే పంపారు, కొంతమంది పాట అయిపోయిన తర్వాత ఆన్సర్స్ వచ్చాయి, వారు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ అభినందన తెలుపుతోంది. మరి సరైన ఆన్సర్ డెన్మార్క్. మరో ప్రశ్న వచ్చేస్తుంది, సరిగ్గా వినండి. ఆర్థిక భాగస్వామ్యం అవకాశాల కల్పనలో భారత్ ప్రపంచంలో ఏ ర్యాంక్ సాధించింది? ప్రశ్న మరొకసారి తాజాగా, ఆర్థిక భాగస్వామ్యం అవకాశాల కల్పనలో భారత్ ప్రపంచంలో ఏ ర్యాంక్ సాధించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే ఆన్సర్ చేయండి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు, థ్యాంక్స్. బట్ మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి, ఇంతకుముందు పంపిన వాళ్ళు కాస్త విరామిస్తే ఇంకా బాగుంటుంది. మీరు వింటున్న పాట బృందావనం సినిమా నుంచి, గానం కార్తీక్ సుచిత్ర.

మీరు వింటున్నారు షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402-32408 నెంబర్కు వాట్సాప్ చేయండి. మేము అడిగినటువంటి ప్రశ్న, ఆర్థిక భాగస్వామ్యం అవకాశాల కల్పనలో భారత్ ప్రపంచంలో ఏ ర్యాంక్ సాధించింది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా పంపడానికి చాలా మంది శ్రోతలైతే ప్రయత్నం చేశారు ఎప్పటిలాగే, కానీ ఒక్కరు కూడా సరైన సమాధానం పంపలేదు. ఎనీహో, అందరు కూడా థ్యాంక్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. సరైన సమాధానం 148వ స్థానం అన్నమాట. సో ఇది సరైన సమాధానం. నౌ క్రెడిట్ గోస్ టు వివిత్ భారతి. ఎవరు చెప్పలేదు కాబట్టి మరో ప్రశ్న వచ్చేస్తుంది ఈ ప్రకటన ప్రోమో విన్న తర్వాత.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షూటింగ్ కార్యక్రమంలో మరో ప్రశ్న వచ్చేస్తుంది. ఇది చివరి ప్రశ్న. ఇటీవల కనుగొనబడిన బెగోనియా నైషియరోమ్ అనే కొత్త పూల మొక్క జాతి ఏ రాష్ట్రంలో ఉంది? ప్రశ్న మరొకసారి. ఇటీవల కనుగొనబడిన బెగోనియా నైషియోరం అనే కొత్త పూల మొక్క జాతి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324040 ఎట్వంటి నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది చివరి ప్రశ్న. పాట అయిపోయే లోపు మీరు వింటున్న పాట మల్లీశ్వరి చిత్రం నుంచి కార్తీక్ బృందం పాడింది.
2: నేను అమ్మాయికి మనసిచ్చాను, తన కోసం ఇక్కడికి వచ్చాను. తను కాదంటే

ఎంత కఠినమైన ప్రశ్న వేసినా సరే మేము సమాధానం చెప్పడానికి సిద్ధం అని నిరూపిస్తున్నారు మన అభిమాన శ్రోతలు. సరైన సమాధానం పంపిన రవీందర్ కరీంనగర్ నుంచి, వనసలిపురం మహేశ్వరి మురళి, బోధన పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండే లక్ష్మీ దివ్య, జాప భూమేశ్వర వెల్లుల నుండి గణేష్ వేదవతి నిజాంపేట నుండి, ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి, అరుణాచల్ ప్రదేశ్ కాళ శ్రీనివాసరావు కోదాడ, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ, పైడిపాటి నాగభూషణరావు నాగ్పూర్ మహారాష్ట్ర, ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచార్య వరలక్ష్మి, పోలపల్లి శ్రీనివాస రాజన్నపేట, భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, పంతడి శ్రీనివాసరావు మోరిపొలం, చిలకమర ఉపేంద్రాచార్య తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి, హరిణి ఆదిలాబాద్ జిల్లా నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రాంప్రసాద్ రామ్చరణ్, హనుమాన్ టెక్డి హైదరాబాద్ నుండి దోమకొండ విజయ్ కుమార్, కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, నాగనాథ్ కళావతి ప్రేమ్ నాగనాథ్ కళావతి ఆర్మూరు జిల్లా నుండి, మహబూబాబాద్ నల్లగండ్ల శేరలింగంపల్లి హైదరాబాద్ నుంచి ఓల్డ్ ఎంఐజీ కాలనీ బీహెచ్ఈఎల్ వీరు పానుగంటి రవి గాడ్ అండ్ ఫ్యామిలీ, దస్తగిరి సంధి ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, పుష్ప శ్రీ శ్రీనివాసరెడ్డి సైదాబాద్ హైదరాబాద్ నుండి, చోడవరపు లక్ష్మీ శశాంక గాయత్రి విశ్రుత మహాద్యుతి సాయి మన్విత మహాద్యుతి గీతానగర్ హైదరాబాద్ నుంచి వీరంతా కూడా సరి అయిన సమాధానం పంపారు. అది అరుణాచల్ ప్రదేశ్ అని ఇటీవల కనుగొనబడిన బెగోనియా నైషియోరోమ్ అనే కొత్త పుష్పించే మొక్క జాతి ఈ రాష్ట్రంలో ఉందన్నమాట. మరి ఈరోజు షూటింగ్ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా అందరికీ ప్రేరణగా ఉండే విధంగా షోలో పార్టిసిపేట్ చేసి అందరికీ ఇంకా మరింత

శోభను తీసుకొచ్చారు. వారందరికీ థ్యాంక్స్. మరొక రోజు మళ్ళీ మీ ముందుకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లో మిడి న్యూస్ ఇన్ ఇంగ్లీష్.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెర్ట్స్ స్టూడియోలో సమయం 2:15 దాటి 59 సెకండ్లు. కొన్ని క్షణాల్లో శక్తిశీలి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కోట్లాది భారతీయుల సింహ స్వప్నం, గగన వీధులు సాహసాలు, ఊహల ప్రపంచంలో సైన్స్ ఊసులు, మానస సరోవరాల్లో విహారయాత్ర, గాలి పల్లకీళ్ళు ప్రయాణాలు, అంతు చిక్కని అంతరిక్ష యానంలో ధైర్య సాహసాలు, భారతీయ మహిళల ఘనకీర్తి పతాకాలు, ఎవరూ చేయని సాహసాలు తెగింపులు, అరుదైన చరిత్రకు మలుపు, ఆమె సాధించిన గెలుపు, అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా మెరుపు, ఆకాశ వీధుల్లో విహరించి చరిత్ర సృష్టించిన ఆమెని కల్పన చావ్లా. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఆమె సాధించిన కీర్తి పతాకాన్ని ఎగురవేద్దాం.

జల్సా సినిమా నుంచి టిప్పు గోపిక పూర్ణిమ పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ పట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శక్తిశీల కార్యక్రమంలో మనం ఈరోజు భారతీయ వ్యోమగామి కల్పన చావ్లా గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె సాధించిన కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూ ఉన్నాం. ప్రతి విజయం వెనుక ఏదో ఒక ప్రేరణ ఉంటుంది, ఎవరి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే తన విజయం వెనుక తన తండ్రి నేర్పిన సంకల్పం ప్రేరణగా నిలిచిందని స్వయంగా ఆమె చెబుతూ ఉంటారు. ఎప్పుడు పట్టుదలతో పాటు కృషి తోడైతే తప్పకుండా అనుకున్నది సాధిస్తామని బలమైన తన తండ్రి మాటలు ఆమెకు నిజమైన స్ఫూర్తి అని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఇలాంటి స్ఫూర్తివంతమైన మాటలతో తను మరి ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప చరిత్రలో ఆ సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అతి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని మహిళ ఏంటి అవధులు లేని, మహిళ సాధించలేనిది ఏమీ లేదు అంటూ నిరూపించినటువంటి గొప్ప ధైర్యశాలి వ్యోమగామి కల్పన చావ్లా గారు.

0: ట్రిబ్యునల్ సినిమా నుంచి రాహుల్ సిపుల్ గంజి భైరవి పాడిన పాట విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే
3: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీల కార్యక్రమంలో భారతీయ తొలి వ్యోమగామి కల్పన చావ్లా గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఈరోజు ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం అనేది చివరిగా చెప్తాను. కల్పన చావ్లా గారికి ఊహాశక్తి ఎక్కువ, ఊహల్లో బ్రతికేస్తూ ఉంటారు. ఆ పాఠశాల సమయంలో, కాలేజీ సమయంలో, డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఎక్కడెక్కడికో విహరిస్తున్నట్లు మనసు వెళ్తుంది అని చెప్పేసి స్నేహితులతో తరచుగా చెబుతూ ఉండేవారట. ఆ ఊహాశక్తి, ఆ సృజన శక్తినే ఆమెను అంతరిక్షం వైపు నడిపించింది అనటంలో సందేహం లేదు. ఎందుకంటే అలాంటి ఆలోచనలకు మరి రూపమిచ్చి ఆచరణలో పెట్టినట్టయితే మహానుభావులు అవుతారు అని చెప్పడానికి, అసాధ్యురాలు అవుతారు అని చెప్పడానికి, అసాధారణ ప్రతిభ గల వాళ్ళు అవుతారని చెప్పడానికి వీళ్ళు ఒక ఉదాహరణ. మనం ఏమనుకుంటాం, సాధారణంగా ఇలాంటి వాళ్ళు మనకి ఎక్కడైనా తారసపడితే ఏంటో పిచ్చి పిచ్చి పనులు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు అని అంటుంటాం. కానీ దేశం కోసం ఆలోచించే వాళ్ళు, దేశం కోసం బ్రతికే వాళ్ళు, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండేవాళ్ళు, సాహసమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు నిజంగా అలాగే ఆలోచిస్తారు, కళలు కంటారు, కళల సాకారానికి అహర్నిశలు కృషి చేస్తారు, జీవితాన్ని ధారపోస్తారు, కఠినమైన సాధన కూడా చేస్తారు. కఠినమైన సాధన అని చెప్పడానికి నిలువెత్త నిదర్శనం కల్పన చావ్లా గారు. వారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

జర్నీ సినిమా నుంచి కార్తీక్ పాడిన పాట విన్నారు. శక్తిశీల కార్యక్రమంలో వ్యోమగామి కల్పన చావ్లా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏదైనా ఒక లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఎంత శ్రమిస్తామో, ఎంత కష్టపడతామో

ఎన్ని రాత్రులు ఎదురు చూస్తుంటాం, ఎన్ని రాత్రులు విశ్రాంతి లేని రోజులు గడుపుతాము అనేది చెప్పడానికి మనం ఇది అది అని సరిపోదన్నమాట. కొలమానం లేదు. పరిమితులు లేని లక్ష్యం అలా ఉంటుంది, పరిమితులు లేని శ్రమ అలా ఉంటుంది, అలాగే దానికి దక్కే ఫలం కూడా అలాగే ఉంటుంది అని చెప్పడానికి వీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఒక దేశం కోసం, తర్వాత ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం తల్లిదండ్రుల యొక్క మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఒక గగన వీధుల్లో విహరించడం అంటే అది మాటలు కాదు. అయితే ఇలాంటి వాళ్లను మనం, ఇలాంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, తర్వాత ఇలాంటి వాళ్ళ యొక్క మార్గదర్శి, ఆ దారి, వాళ్ళు ఎంచుకున్నటువంటి దారిని, వాళ్ళు నడిచినటువంటి, వాళ్ళు సాధించినటువంటి తీరును మనం అంతా కూడా తెలుసుకున్నట్లు అయితే మనం చేసే రంగంలో కాస్తైనా మనం కూడా ఇలా చేయాలి అని ఒక ప్రేరణ కలుగుతుంది, చైతన్యం కలుగుతుంటుంది, ఆ వైపు అడుగులేయడానికి ప్రయత్నం ఉంటుంది. అంత గొప్పవాళ్ళం కాకపోయినా కూడా మనం ఎంచుకున్నటువంటి, ఏదైతే మనం నడుస్తూ ఉన్నామో, ఒక చిన్న లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఆ సాధనలో మనం చేసినటువంటి పని ఫలించాలంటే ఇలాంటి కొన్ని మాటలు, ఇలాంటి వాళ్ళ యొక్క కొన్ని జీవితాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రేరణ కలుగుతుంది అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం అనే కాదు, ఆ సాధన చేసి విజయం సాధించిన వాళ్ళను మనం హృదయాన్ని తడితే, ఆ మనసుని కదిలిస్తే, ఆ మనసులోంచి, ఆ మస్తిష్కంలోంచి ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి. వాళ్ళ మాటలు, ఆచరణతో కూడుకున్నటువంటి మాటలకు చాలా పవర్ ఉంటుంది. వారు చెప్పే ప్రతి మాటలో ఒక శక్తి ఉంటుందన్నమాట. ఆ మాటలు విన్నట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పడానికి వీరు నిలువెత్తు నిదర్శనం అని చెప్పవచ్చు. మరిన్ని సమాచారం, మరింత సమాచారం వీరి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను, వింటూ ఉండండి.

బిజినెస్మెన్ చిత్రం కోసం ప్రియా హమేష్ గీతా మాదిరి పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో మీరు ఇంతవరకు మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్ 6 ఏలి కార్యక్రమంలో హోమగామి కల్పన చావ్లా జైత్ర యాత్ర ఎగరవేసిన కీర్తి పతాకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంటర్ పూర్తి

ఖచ్చితంగా అది నెరవేర్చి తీరుతుంది, దాంట్లో పర్ఫెక్ట్గా సక్సెస్ సాధిస్తారు అని చెప్పేసి తండ్రికి ఒక బలమైనటువంటి నమ్మకం అన్నమాట. సో ఆయన కూడా ఎప్పుడు ఎలా చెబుతూ ఉండేవారంటే, ఏదైతే మనం అనుకుంటామో దాంట్లో అహర్నిశలు శ్రమించాలి, అనుకున్న లక్ష్యాన్ని చేరాలి, అది 10 మందికి ఉపయోగపడాలి, దేశం అందరూ గర్వించేటట్లుగా ఉండాలి అని చెప్పేసి ఆయన యొక్క నమ్మకం. ఆయన మరి ఆయనేం చేశారు, ఆయనని ఎందుకు స్ఫూర్తిగా తీసుకున్నారు కల్పనా చావ్లా గారు అంటే, ఆయన ఎంచుకున్నటువంటి రంగంలో కూడా అంచెలంచెలుగా ఎదిగి, అంటే ఇప్పుడు మనం సందర్భం కాదనుకోండి, అంచెలంచెలుగా ఎదిగి తను ఒక ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించుకొని ఎవరు చేయనటువంటి ఒక అది చేశారన్నమాట. అది చూసి చివరికి రాష్ట్రపతి నుంచి కబురు అందింది. అంటే రాష్ట్రపతి చేత అభినందనలు పొందడం, అప్రిషియేషన్ ప్రశంసలు రావటం అంటే ఆయన చేసినటువంటిది ఏంటి అనేది మీరు చదవండి, ఆయన గురించి తెలుసుకోండి. ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటే మనం కూడా ఇంకా చేసే పనిలో ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలా తండ్రి అడుగుచాటల్లో తండ్రి యొక్క మాటలను మంత్రాలుగా చేసుకొని మరి బాగా చదువుకున్నారు, అమెరికాకి వెళ్ళారు. అక్కడ సంబంధిత రంగంలో ఏదైతే ఏరోనాటికల్ సంబంధించిన ఇంజనీరింగ్ చేశారు, మాస్టర్ డిగ్రీ చేశారు. మరి అక్కడ అంతటితోనే ఆగకుండా తను ఆ కలలు కన్నటువంటి గగన వీధిలో విహరించాలి, అంతరిక్షయానంలో చేయాలి, శాస్త్రవేత్తగా ఎదగాలి, దానికంటే ముందు దానికి సంబంధించిన మొత్తం అనుభవం సేకరించాలి, అనుభవం గడించాలి, మెలకువలు నేర్చుకోవాలి, మంచి నిపుణుల దగ్గర శిక్షణ కూడా తీసుకోవాలి. సో ఇదంతా ఉంటుంది, దానికోసం కఠిన సాధన కూడా చేయాలి. మరి ఇవన్నింటినీ తట్టుకోవాలి అంటే సంకల్ప బలం చాలా గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి. సో అవన్నీ గ్యాదరింగ్ చేశారనమాట, అనుభవాన్ని కూడా గడించేశారు, అన్నీ తెలుసుకున్నారు. తెలుసుకుని మరి ఏకంగా నాసాలో చేరే ప్రయత్నాలు చేశారనమాట. మరి నాసాలో చేరడం అనే ఆలోచన రావటం ఎంత గొప్ప విషయం అనమాట. సో చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు వీరి దగ్గర. అడుగడుగున తను చేసిన ప్రతి అడుగు, వేసిన ప్రతి అడుగులో మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది, చేసిన ప్రతి పనిలో మనకు ఒక ప్రేరణ కలుగుతుంది, సాధించిన ప్రతి విజయంతో మనకు ఒక చైతన్యం వస్తూ ఉంది. సో అంతలా ఆమె అందరినీ ప్రభావితం చేశారు. అందుకని ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యోమగామిగా కల్పనా చావ్లా గారు చరిత్ర సృష్టించారు. ఆమె జీవిత విశేషాలు మరికొన్ని విషయాలు విందాం, వింటూ ఉండండి.

0: మీరు విన్న ఆ పాట రంగం సినిమా నుంచి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. కల్పనా చావ్లా గారి గురించి, తండ్రి ద్వారా వచ్చిన ఉక్కు సంకల్పంతో నాసాలో చేరారు. 2000 మంది పైగా నాసాలో చేరేందుకు, వ్యోమగామిగా చేరేందుకు దరఖాస్తు చేసుకుంటే అందులో 23 మందిని నాసా ఎంపిక చేసింది. అంటే ఎంత ఫిల్టర్ చేశారో అర్థం చేసుకోవచ్చు. మరి దానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా మనం ఇది అదని చెప్పలేము. అందులో శారీరక దారుణ్య పరీక్ష కూడా ఉంటుంది, తర్వాత హెల్త్ ప్రొఫైల్ చెకప్ ఉంటుంది, తర్వాత మానసిక పరిపక్వత ఎంతవరకు ఉంది అని ఇలాంటివన్నీ టెస్టులు చేస్తారు. మనం చిన్న అలా వెళ్ళింది సెలెక్ట్ అయ్యింది అని అనుకోవడానికి లేదు, దాని వెనకాల చాలా ప్రణాళిక ఉంటుంది, చాలా కసరత్తు ఉంటుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మరి సెలెక్ట్ అయింది బాగానే ఉంది. ఆ తర్వాత శిక్షణ అనేది ఒకటి ఉంటుంది, అది చాలా కఠినమైనటువంటి పరీక్ష, అందులో కూడా నెగ్గాలి. ఇంత దూరం వచ్చాక అది దానికోసం చేయకుండా అది పూర్తి చేయకుండా వెనక్కి పోతారా? మరి ఏమో ముందే ఉక్కు మహిళగా ఉక్కు సంకల్పంతో వచ్చింది, తండ్రి మాట జవదాటకుండా తండ్రి మాటలను మంత్రాలుగా తూటాలుగా పేల్చాలనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి మరి అనుకున్నది సాధించాలనే బలమైనటువంటి అది ఉంది కాబట్టి ముఖ్యంగా తను నేను చేయగలను, నేను అలా శాస్త్రవేత్తగా అంతరిక్షంలోకి వెళ్ళి రావాలి అనేది బలంగా నాటుకుపోయింది. నరనరాన సెల్లు అంటే రక్తంలో కణకణాన నాటుకుపోయింది కాబట్టి ఆ వైపు అడుగు

జూలై సినిమా నుంచి అద్దన్ స్వామి పాడిన పాట విన్నారు. కల్పనా చావ్లా గారు మరి ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంతో దీక్షతో చేస్తారు. అలా శిక్షణ పూర్తి చేసుకున్నారు నాసాలో వ్యోమగామిగా. 1995లో నాసా వ్యోమగామిగా అభ్యర్థిగా తన పేరును ప్రకటించి అందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచేశారన్నమాట. అవకాశం అందుకొని సాహసోపేతమైనటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చింది, దాన్ని ఎలాగైనా భారతీయులకు తన ఏంటో చెప్పాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 15 మందితో కూడినటువంటి ఒక టీముని 1997లో నాసాలో అంతరిక్షంలోకి వెళ్ళి చరిత్ర సృష్టించారు. అలా త్రివర్ణ పతాకాన్ని గగనవీధిలో ఎగరవేశారు, మువ్వన్న లెజెండ్ని ఎగరవేసి భారతీయుల సత్తా ఏంటో మరోసారి, వారి యొక్క ధైర్యం, వారి యొక్క తెగింపు, వారి యొక్క గెలుపు ఎలాంటిదో ప్రపంచ

దానికి మరొకసారి చూపించారు. కాకపోతే నాసా వారు తను పంపించారు కాబట్టి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఇలాంటి చరిత్రలు సృష్టించాలని మనకు కూడా కోరికలు ఉంటాయి. కానీ కలలు కనాలి, కలల సాకారానికి ప్రయత్నం చేయాలి. కలల్లో లక్ష్యాల్లో కూడా మనకు ఎంతవరకు అందుబాటులో ఉంటాయి, మనం దాన్ని నెరవేర్చగలమా లేదా, దానికి సంబంధించిన ప్రోత్సాహం ఇవన్నీ దొరుకుతాయా లేదా ఆలోచించుకొని గాల్లో మెడలు కట్టకుండా మనకు ఖచ్చితంగా సాధించగలము, మనకు ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా సహకరించగలదు అని నిర్ణయం చేసుకొని లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. లక్ష్యం ఏదైనా సరే, చిన్నదైనా సరే, లక్ష్య సాధనకు ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి. లక్ష్యాన్ని సాధించినప్పుడే జీవితానికి పరమార్థం, అప్పుడే మనం విజయం సాధిస్తూ ఉంటాం. విజయం అంటే ఏంటి? ప్రతిరోజు మనం విజయం సాధిస్తున్నట్టు లెక్క, మన విధులు, మన పనిలో, మనం ఎంచుకున్నటువంటి రంగంలో విజయం సాధిస్తున్నట్లే. కానీ అది భారతదేశం ప్రపంచమంతా గర్వించదగ్గ విజయం అంటే అది నిజంగా అందరికీ సాధ్యంగా. అందుకే మరొక్కసారి ఆమెకు ఈరోజు మరి ఆమె గురించి మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే, యాజ్ పర్ సర్టిఫికెట్ ప్రకారము ఆమె పుట్టినరోజు ఈరోజు అనమాట. సో ఆమె ఒరిజినల్ పుట్టినరోజు ఒకటి ఉంది, కానీ సర్టిఫికెట్లో అధికారికంగా ఉంది కాబట్టి ఈరోజు ఆమె గురించి చెప్పే ప్రయత్నం చేశాను. ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పే ప్రయత్నం చేయడం మనకు కూడా చాలా చాలా సంతోషం. మీరందరూ కూడా సంతోషపడుతున్నారని నేను అనుకుంటున్నాను. శక్తిశీలి అంటే మారు పేరుగా మన కల్పన చావ్లా గారు నిలిచారు చరిత్రలో. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 102.8 MHz.

చివరిగా మీరు విన్న పాట పూలరింగడు సినిమా నుంచి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటింది. ముంబై నుంచి రిలే అయిప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. అనంతరం ఛాయ్తో హాయ్ కబులు మిమ్మల్ని పలకరిస్తుంది. సాయంత్రపు తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.

0: ఆకాశవాణి
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. ఇప్పుడు వింటారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు. ఇందులో ముందుగా బాలనాగమ్మ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి మహేందర్ నాగలక్ష్మి, గణవిత్ హర్షవర్ధన్, అశోక్ సమత, సాయి చరణ్, సన్విక్ చాణిక్య, వైష్ణవి, వీరందరి కోసం బాలనాగమ్మ సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇందులో మరో ఉత్తరం పోస్ట్ మ్యాన్ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం పోస్ట్ మ్యాన్ సినిమా నుండి ఈ పాట.

0: అభిరుచి కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
4: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
4: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
9: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
10: BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
11: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత

0: వ్యాపారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన.
1: వజ్రాలు
0: మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. గాజుల కిష్టయ్య సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మిరెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, శ్రీన్విక్, విశాల్, హరిప్రియ, వీరందరి కోసం గాజుల కిష్టయ్య సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో మరొత్తరం పవిత్ర బంధం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం రాంపురం గ్రామం నుండి సతీష్, సుమలస, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం పవిత్ర బంధం సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. హలో బ్రదర్ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, ఆనంద్, మన్విత్, అశ్విని, క్రాంతిక, వీరందరి కోసం హలో బ్రదర్ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారు ఆలపించిన ఈ పాట

అభిరుచి కార్యక్రమంలో మరోత్తరం పాలాసా సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మిరెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్ భూలక్ష్మి శిర్షాంక్ కిషోర్ రాజేశ్వర్ లలిత అక్షర శివాజీ చంద్రకళ నర్సయ్య పద్మ మహర్షి నరేందర్ శ్యామల భారతి ఆనంద్ సరోజిని వీరందరి కోసం పలాస సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు వింటారు కొన్ని జానపద గేయాలు.

0: జానపద గేయాల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
5: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
6: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
5: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
7: ముఖాన మొటిమల
8: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: జానపద గేయాల కార్యక్రమంలో ఇప్పుడు మరో గేయం వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది తెలివిగా.

ఇంతవరకు మీరు జానపద గేయాలు విన్నారు. నిలయంలో సమయం 5:45. ఇప్పుడు వింటారు కొన్ని సినీ గీతాలు. వినబోయే ముందు ఈరోజు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. అవిశ్రాంత కృషి, త్యాగము, ఆత్మభావము గల డాక్టర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం, 1వ రోజు. సమాజానికి వైద్యులు అందిస్తున్న అమూల్యమైన సేవలకు, వారి త్యాగాలను గుర్తించి గౌరవించుకోవడానికి ఈరోజు ప్రత్యేకమైనది. ప్రముఖ వైద్యులు, స్వతంత్ర సమరయోధులు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి మరియు వర్ధంతి 1 సందర్భంగా డాక్టర్స్ డే జరుపుకుంటారు. ఇప్పుడు ఒక పాట వింటారు.

ఈరోజు జాతీయ జిఎస్టి దినోత్సవం సందర్భంగా ఒకే దేశం ఒకే పన్ను భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త వేగం, పారదర్శకత, సరళీకరణ, అభివృద్ధి, జిఎస్టీతో దేశ ప్రగతిలో భాగస్వాములు అవుతాం. ఒకే దేశం ఒకే పన్ను నినాదంపై దేశంలోని పన్నుల విధానాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలని ఈరోజు జాతీయ జిఎస్టీ దినోత్సవం జూలై 1న జరుపుకుంటున్నారు. మరో పాట వింటారు.

0: సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: సినీ రంజని కార్యక్రమంలో చివరి వినండి కోర్టు సినిమా నుండి.

0: Addressing a press conference in New Delhi, he said conducting elections together would strengthen governance, reduce disruptions caused by frequent polls and benefit the economy. India and Pakistan today exchanged lists of civil prisoners and fishermen in each other's custody through diplomatic channels in New Delhi and Islamabad. The External Affairs Ministry said in a statement that India has shared lists of 386 civil prisoners and 53 fishermen in its custody who are Pakistani or believed to be Pakistani. Pakistan has shared lists of 52 civil prisoners and 198 fishermen in its custody who are Indian or believed to be Indian. India has consistently called for early release and repatriation of civil prisoners, fishermen, along with their boats, and missing Indian defence personnel from Pakistan's custody. The first batch of pilgrims for the Sri Amarnath Ji Yatra has reached the Bhagwati Nagar base camp in Jammu and is all set to begin the annual pilgrimage tomorrow. All necessary arrangements, including enhanced security and accommodation for pilgrims, have been put in place for the 57-day Yatra scheduled to take place through the Nunwan, Pahalgam and Baltal routes under tight security. Akashvani today unveiled its broadcasting house photo gallery Swar Prerna Vithika at Rang Bhavan Auditorium in Akashvani Bhavan, New Delhi. The photo gallery was inaugurated by Padma Vibhushan flautist Pandit Hariprasad Chaurasia. The gallery features portraits of Bharat Ratna awardees including Vidushi M.S. Subbulakshmi, Ustad Bismillah Khan, Pandit Bhimsen Joshi, Pandit Ravi Shankar, Lata Mangeshkar and Dr. Bhupen Hazarika. During the event, a musical concert was organized in which a flute recital was performed by Pandit Rupa Kulkarni, Chief Executive Officer of Prasar Bharati Gaurav Dwivedi and Director General of Akashvani and DD News, Rajiv Kumar Jain, were also present at the event. In men's cricket, India will take on England in the first T20 International of the five-match series in Chesterler Street tonight. The match is scheduled to begin at 10 p.m. Indian time. The Shreyas Iyer-led Indian side will look to bounce back from their shocking 2-0 defeat to Ireland in the last series. In FIFA World Cup, England will face Democratic Republic of Congo, Belgium will meet Senegal, and USA will clash with Bosnia and Herzegovina in round of 32 matches tonight. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: इससे बेहतर कुछ नहीं.
3: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
4: आकाशवाणी प्रांतीय वार्तलु చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు సవాల్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావులు తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లో స్థానికంగా నీటి కొరత ఉన్నప్పటికీ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని మళ్లించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆదాయ వనరుల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించాలన్నారు. ఆదాయ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్ఎండిఏ, టీజీఐఏసీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాణిజ్య పనులు, ఎక్సైజ్, మైనింగ్ వంటి శాఖల్లో లీకేజీలను పూర్తిగా అరికట్టాలని సూచించారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక చేజింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యకలాపాల నిర్వహణను మెరుగుపరిచేందుకు ఆయా శాఖల సామర్థ్యాలను పెంచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లబ్దిదారుల జాబితాలను ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేయాలని సూచించారు. రాబోయే బడ్జెట్ ఊహాజనితంగా కాకుండా వాస్తవికంగా ఉండాలని, భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల నిధుల కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అన్ని రంగాలకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూనే ఆదాయ వృద్ధి, నిధుల సమీకరణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

0: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి, రాష్టంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభంపై తెలంగాణలో ఎక్కడైనా బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు సవాల్ చేశారు. తెలంగాణను దివాలా తీసిన రాష్టంగా ముఖ్యమంత్రి పదే పదే అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్, తాను వాస్తవాలతో ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. రాష్టంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక ఇబ్బందులకు కాంగ్రెస్ నాయకత్వం సాగిస్తున్న దోపిడీయే ప్రధాన కారణమని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటర్లను కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఓట్ల అక్రమ తొలగింపులను నిరోధించడానికి బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ అసిస్టెంట్లను నియమించిందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తోందని, గత 12 ఏళ్లుగా తెలంగాణ విభజన హామీలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బీజేపీని తక్కువ అంచనా వేయొద్దని, గతంలో ఇంతకంటే శక్తివంతమైన నాయకులను పెద్ద ప్రభుత్వాలనే తమ పార్టీ ఓడించిందని హెచ్చరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును చూస్తే బీజేపీ తెలంగాణలో చాలా వేగంగా పుంజుకుంటుందని అన్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట అధ్యకుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అధికారాన్ని కోల్పోతామనే భయమే ప్రధాన కారణమని విమర్శించారు. నితిన్ నబీన్ తెలంగాణలో జరుగుతున్న ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లను బహిర్గతం చేయడంతో పాటు మూసీ ప్రాజెక్టు నిధులను ఢిల్లీకి మళ్లిస్తున్నారన్న వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం వల్లే ముఖ్యమంత్రి తీవ్ర అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని హెచ్చరించారు. స్థానికంగా నీటి కొరత ఉన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని మళ్లించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కరీంనగర్లో ఈరోజు జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ చారిత్రక పాత్రను, అక్కడ చంద్రశేఖరరావు సాధించిన విజయాలను గుర్తు చేశారు. ప్రాజెక్టును ఉపయోగించుకోవడానికి బదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో మహారాష్ట తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు బబ్లీ ప్రాజెక్టు నుంచి నిల్వ ఉన్న నీటిని విడుదల చేసేందుకు గోదావరి నదిపై ఉన్న 14 గేట్లను ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిగువ ప్రాంతాలకు నీటిని అందించేందుకు ఈ గేట్లు ఈ రోజు నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపేట గ్రామంలో ఆర్టీసీ బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: వేములవాడ డిపో నుంచి ఈ ప్రాంతంలో బాంబాయిలో ఎక్కువగా ఉపాధి నిమిత్తం వెళ్లి వచ్చేవారు ఉంటారని చెప్పిన ఆలోచనతోటి బాంబాయి బస్సును కూడా చాలా రోజులుగా మనం నడుపుకుంటా ఉన్నాం. పుణ్యక్షేత్రాల నుంచి పుణ్యక్షేత్రాలు కూడా బస్సు సౌకర్యం ఉండాలని తిరుపతి, కాళేశ్వరము, భద్రాచలము, యాదగిరి ఈ ప్రాంతాలకు కూడా వేముల నుంచి బస్సు సౌకర్యం, త్వరలోనే బాసర కూడా ఒక బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: బెంగళూరు హైదరాబాద్ మధ్య నడిచే ఏసీ స్లీపర్, నాన్ ఏసీ బస్సుల బోర్డింగ్, ఎక్కే దిగే పాయింట్లను తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ పెంచింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన కేంద్రాల మీదుగా వెళ్లేలా ఈ మార్గాలను క్రమబద్దీకరించారు. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ, మెజెస్టిక్ ప్రాంతాలతో సహా పిన్యా, చందాపుర, మరాఠహల్లి మార్గాలలో స్టాప్లను అదనంగా చేర్చారు. ఆపరేషన్ అమానత్లో భాగంగా 2026 జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో ప్రయాణికులు పోగొట్టుకున్న 2.24 కోట్ల రూపాయలకు పైగా విలువైన వస్తువులను సికింద్రాబాద్ రైల్వే భద్రతా దళం ఆర్పీఎఫ్ బాధితులకు అందజేసింది. జనవరి 2024 నుంచి ఈ డివిజన్ 2747 కేసులను పరిష్కరించి 7.28 కోట్ల విలువైన ఆస్తులను తిరిగి అప్పగించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకేసారి 5 అవయవాల మార్పిడి సర్జరీని నిర్వహించి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు చరిత్ర సృష్టించారు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి 36 గంటల పాటు శ్రమించి జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, కుడివైపు పెద్దపేగులను విజయవంతంగా మార్పిడి చేశారు. ఈ విజయాన్ని సాధించిన వైద్య బృందాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 950 కిలోల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఈరోజు దహనం చేశారు. దహనం చేసిన గంజాయి విలువ సుమారు 4.75 కోట్ల రూపాయలు ఉంటుందని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈరోజు స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఈరోజు నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్తాన్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 14వ ఆపరేషన్ ముస్తాన్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉందని, ప్రతి రైతు ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేయాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఈరోజు ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో పండే పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులను కోరారు. ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు హనుమకొండ జిల్లా రెడ్క్రాస్ భవన్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరై భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు సవాల్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మరిన్ని వివరాలకు ఫోన్ నంబరు 0402355 4652 మరొక నంబరు 9912227425 ఈ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. సమాచార దర్శిని విన్నారు. ఇప్పుడొక ప్రబోధ గీతం వింటారు.

0: ఇంతవరకు మీరు ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు వింటారు సినీ రంజనే కార్యక్రమంలో కొన్ని తెలుగు సినిమా పాటలు. వినే ముందు ఒక ప్రకటన వింటారు.
1: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వింటారు బంగారం సినిమా నుండి పాట.

ఇంతవరకు మీరు సినీ రంజనీ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అంతవరకు ఇదే పాట వింటారు.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: మన తెలంగాణ రాష్ట్రంలో గమనించుకున్నట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలించుకున్నట్లయితే వరి సాగు విషయంలో మన తెలంగాణలో ఖరీఫ్ మరియు రబి రెండు కాలాల్లో మనం గమనించుకున్నట్లయితే, అంటే వానాకాలము మరియు యాసంగి గమనించుకున్నట్లయితే వరి సాగు అనేది పెరుగుతూ వస్తుంది. అంటే వరి సాగు చేయడంలో నీటి లభ్యత కావచ్చు, తర్వాత మనకి అన్ని లభ్యమయ్యే వనరుల వల్ల కావచ్చు. అదేవిధంగా మనకి వరి సాగు చేసే విధానం చాలా సులభవంతమైనది కాబట్టి వరి సాగు విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా దిగుబడులు కూడా, మంచి దిగుబడులు అనేది మనం పొందుతున్నాము. అయితే వానాకాలంతో పోలిస్తే మనకి యాసంగిలో కొంతవరకు మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, సాగు విస్తీర్ణం అనేది తక్కువగా ఉండేది ముందు సంవత్సరాలలో. అయితే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణలో పోయిన వానాకాలం మనకి దాదాపు 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మనకి వరి సాగు జరిగింది. ఈ యాసంగిలో కూడా అదేవిధంగా సాగు జరుగుతుంది, దాదాపుగా అదే విస్తీర్ణం. అయితే మన రైతు సోదరులందరూ కూడా ఒకటి ముఖ్యమైన పాటించవలసిన విషయాన్ని ఈరోజు మనం గమనించుకున్నట్లయితే, వరిలో కొన్ని మనం మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమేమి మెలకువలు పాటించాలి అనంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనించుకున్నట్లయితే యూరియా అనేది మనకి లభ్యత అనేది ఎంతవరకు ఉన్నది అనేది గమనించుకుంటే యూరియా లభ్యత అనేది కొద్దిగా తగ్గుతున్న ఈ క్రమంలో మన రైతు సోదరులు అంటే సిఫారసు చేసిన మేరకు ఎరువులు, అంటే ఎరువులు, యూరియా ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే యూరియా ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్క అనేది బాగా పెరుగుతుంది, ఎదుగుదల బాగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, పిలకలు ఎక్కువగా వస్తాయి, ఎత్తు బాగా పెరుగుతుంది. కానీ అలా పెరిగినప్పటికీ రైతులు అనుకుంటారు ఏమని అంటే, దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అని అనుకుంటారు. కానీ మనం గమనించినట్లయితే దిగుబడి అనేది ఎక్కువ రాకపోగా దిగుబడి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే మొక్క ఏపుగా పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది, పంట బాగా కనిపిస్తుంది, కానీ మనకి ఆ పిలుకల నుంచి ఆ కంకి వేసే స్వభావం అనేది తగ్గిపోతుంది. ఇది మన రైతు సోదరులు గమనించుకోవాలి. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడకం వల్ల ఏం జరుగుతుందంటే అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే వాడుకోవాలి. అంటే మనకి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అనేవి మనకి వరిలో అవసరమవుతాయన్నమాట. అంటే 1.5 బస్తా యూరియా అనేది మనకి సరిపోతుంది ఒక ఎకరానికి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతు సోదరులు ఏంటంటే 2 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు ఇలా యూరియా ఎకరానికి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన మట్టిలో గనక నత్రజని పోషకం లభ్యత కనుక మనం గమనించుకున్నట్లయితే మధ్యస్థ స్థాయి వరకు లభ్యత అనేది ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము సిఫారసు చేసిన మేరకు మనము నత్రజని ఎరువులు వాడాలి. ఇది మన రైతు సోదరులందరూ గమనించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే భూసార పరీక్షలు చేసుకోవాలి. భూసార పరీక్షలు మనకి ఇప్పుడు సాయిల్ హెల్త్ యూనిట్స్, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మనకి. అవి మనకి తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కావచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే మీరు మట్టి పరీక్ష కనుక చేయించుకున్నట్లయితే దానిలో మనకి పోషకాల లభ్యత అనేది తెలుస్తుంది. నత్రజని ఎంత ఉన్నది, భాస్వరం ఎంత ఉన్నది, పొటాష్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉన్నది అనేది లభ్యత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే నత్రజని ఎరువులు అంటే యూరియా ఎంత వేసుకోవాలి పొలంలో, భాస్వరం ఎంత వేసుకోవాలి, పొటాష్ ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా గమనించి మనం చేసుకోవాలి. అంటే ఇదంతా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనము యూరియా ఎరువుల వాడకం గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే మనం వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే సాగు ఖర్చు అంటే వ్యయం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనకి ఎరువులకి అధికంగా ఎరువులు వాడుతున్నాం, చీడపీడల నివారణకి మరి కెమికల్స్ వాడుతున్నాము. సో వీటన్నిటి వల్ల మనకి సాగు ఖర్చు అనేది పెరుగుతుంది. మరి సాగు ఖర్చును మనం తగ్గించుకునే కొన్ని ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే స్వయంగా వరిని మనం ఉత్పత్తి చేసుకోవడం. వరి విత్తనోత్పత్తి అంటారు. ఈ స్వయంగా మనం విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడం వల్ల సాగుకయ్యే ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగా అంటే ఇప్పుడు మన రైతు సోదరులు ఒక ఎకరానికి సరిపోయే విత్తనం ఏదైతే ఉందో అది విత్తనాభివృద్ధి సంస్థల నుంచి, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, ప్రైవేటు కంపెనీల నుంచి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అంటే మరి మనం గమనించుకున్నట్లయితే మొదటి దశ విత్తనం ఉంటుంది, రెండో దశ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం ఉంటుంది, ఫౌండేషన్ విత్తనం ఉంటుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకు ఉదాహరణకి ఫౌండేషన్ విత్తనం ఒక 10 కిలోల విత్తనం, ఒక ఎకరానికి ఖర్చు అయ్యే విత్తనం 770 రూపాయల వరకు మనకు ఉన్నది సన్నగింజ తీసుకుంటే. మరి దొడ్డుగింజ 20 కిలోల విత్తనం అయితే 1750 రూపాయలు ఉన్నది. అదేవిధంగా బ్రీడర్ విత్తనం తీసుకున్నట్లయితే 2300 వరకు ఉన్నది. అంటే ఒక ఎకరానికి మనం విత్తనానికి అంత ఖర్చు పెడుతున్నాము. ఇలా చూసుకుంటే చిన్న కమతాలు పెద్ద కమతాలు ఉన్న రైతులు ఉన్నారు. 10 ఎకరాలు, 5 ఎకరాలు, 7 ఎకరాలు, 15 ఎకరాలు, ఇలా అన్ని ఎకరాలకి సరిపోయేంత విత్తనాన్ని కొనాలి అని అంటే ఖర్చు భారీగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన రైతు సోదరులు వారికి కావలసిన విత్తనాన్ని స్వయంగా వారి పొలంలో చేసుకున్నట్లయితే విత్తనానికి అయ్యే ఖర్చుని వాళ్ళు తగ్గించుకో మంచి దిగుబడులు కూడా సాధించుకోవచ్చు.
0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. జీన్స్ చిత్రం నుండి ఉన్నికృష్ణ సుజాత పాడిన పాట, రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. వినబోయే ముందు ఒక ప్రకటన వింటారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: 103.2 MHz పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో వార్తలు ఉంటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో శ్రేష్టమైన పాడి పశువుల ఎంపికలో మెలకువల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రం పశు వైద్య అధికారి డాక్టర్ వి దివ్య గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వింటారు. 8:30 జానపద గేయాలు వింటారు. 8:40 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు వింటారు. 10:00 నుండి మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ పద్మనాభ శాస్త్రి వారి సూక్తులు వింటారు. 6:40 ప్రాంతీయ వార్తలు, 6:50 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రభాత లహరిలో ప్రబోధ గీతం వింటారు. 7:30 విశాల్ హిందూ నిగురో హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 వేదాంత్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు. 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ కేంద్రాల నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తుంది. కాసేపట్లో తెలుగులో వార్తలు ఉంటారా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ది భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్దం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా, కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వ్యవసాయ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు 2026 నుండి 2031 వరకు 5 కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. దీని ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగం, పంటకోత అనంతర చర్యలు, ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇరుదేశాల మధ్య వ్యవసాయ పరిశోధనలు, విద్య, సాంకేతిక బదిలీ, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్షయముక్త భారత్ అభియాన్, డెంగ్యూ నివారణపై ఢిల్లీ ప్రభుత్వంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ప్రచార సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని, ఇందులో ప్రజాప్రతినిధులను, మైభారత్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి వార్డును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్ధతను కూడా సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను 9,80,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్ లోని సాగర్ భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में. आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कंप्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा, 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ షాలితో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న జూలై 1న ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను భారత్ పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్

0: కోరింది. ఇంకా కాన్సులర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమి పాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2 టీ20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ మొత్తం టీ20 సిరీస్ జూలై 11తో ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు వింటారు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో స్పష్టమైన పాడి పంటువుల ఎంపికలో మెలకువల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్ర పశు వైద్య అధికారి డాక్టర్ వి దివ్య గారు అందించే వివరాలు వింటారు.
2: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రేష్టమైన పాడి పశువుల ఎంపికలో మెళకువల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ వి దివ్య గారు అందించే వివరాలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 33 నుండి 36 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 78 నుండి 90% మరియు మధ్యాహ్నం 47 నుండి 68% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 7 నుండి 17 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్ము రకం పసుపు క్వింటాలు 1 ఇంటికి గరిష్ట ధర 16,391 రూపాయలు, కనిష్ట ధర 9,000 రూపాయలు, మోడల్ ధర 13,050 రూపాయలు. గోళా రకం పసుపు గరిష్ట ధర 13,139 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 12,000 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 12,106 రూపాయలు, కనిష్ట ధర 8,509 రూపాయలు, మోడల్ ధర 10,700 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 12,537 రూపాయలు, కనిష్ట ధర 11,832 రూపాయలు, మోడల్ ధర 12,345 రూపాయలు.

0: మార్కెట్ ధరలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రేష్టమైన పాడి పశువుల ఎంపికలో మెళకువల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ వి దివ్య గారు అందించే వివరాలు వింటారు.
1: నూతనంగా పాడి పశువుల పెంపకం ప్రారంభించే ముందు గమనించాల్సిన విషయములు: మార్కెటింగ్ సౌకర్యం. హోటళ్ళు, హాస్టళ్ళు, హాస్పిటల్స్, స్వీట్ షాపులు, పాలసేకరణ కేంద్రాలు, వినియోగదారులు మొదలగు వివరాలు ముందే తెలుసుకొని ఉత్పత్తి చేయబోయే పాలు, పాల పదార్థాల మార్కెట్ అంచనా ఆధారంగా పాడి పశువుల పోషణ ప్రారంభించాలి. పట్టణాల్లో పశుగ్రాసాల సాగు, ఎండుమేత ఖర్చుతో కూడుకున్న పని, స్థలం ఎక్కువగా లభ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పశుపోషణ ఖర్చు పెరిగి పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండదు. పచ్చిమేత ఉత్పత్తికి సరిపోను స్థలం ఉండి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పశుపోషణ బాగుంటుందని గమనించాలి. పాడి పశువులు కొనుక్కొచ్చే 2 నుంచి 3 మాసాల ముందే పశుగ్రాసాలను సాగు చేయాలి. నీటి సౌకర్యం ఉన్న 1 ఎకరం పొలంలో సంవత్సరం పొడవునా సాగు చేసే పచ్చిమేత 4 నుండి 5 పాడి పశువుల పెంపకానికి సరిపోతుంది. పశువుల కొట్టాలు. పశువుల కొట్టాలను మంచి వాతావరణంలో, ఎత్తైన ప్రదేశంలో, రహదారి పక్కన ఏర్పాటు చేసుకోవాలి. అధిక ఖర్చుతో సిమెంటు రేకులు వేసి పశుశాలల్ని నిర్మించే బదులు తక్కువ ఖర్చుతో తాటాకులతో నిర్మించుకోవాలి. వేసవిలో వడగాలులు, చలికాలంలో ఈదరగాలుల బారిన పడకుండా పాకల చుట్టూ సుబాబుల్, అవిసె వంటి చెట్లను పెంచితే నీడ, కలపతో పాటు పశుగ్రాసం లభిస్తుంది. చలి, వేడిగాలుల నుంచి పశువులకు రక్షణ లభిస్తుంది. నీటి సౌకర్యం. పశువులు త్రాగడానికి, శుభ్రపరచడానికి, పశుగ్రాసం సాగుకు పుష్కలంగా నీటి సౌకర్యం ఉన్న స్థలం ఎంచుకోవాలి. పని మనుషుల ఏర్పాట్లు. నమ్మకమైన పని మనుషుల్ని, పాలు పితికే అనుభవం ఉన్న వ్యక్తుల్ని సిద్ధం చేసుకోవాలి. పాల రవాణా సౌకర్యం. పాల రవాణా సౌకర్యాన్ని ముందే ఏర్పాటు చేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఆటోలు, వ్యాన్లు ఏర్పాటు చేసుకోవాలి. పశువైద్య సౌకర్యం. పశువైద్య సౌకర్యం, కృత్రిమ గర్భోత్పత్తి సౌకర్యం అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలించాలి. పశువుల కొనుగోలు. మేలైన జాతి ధీటైన పాడికి ఆధారం. కాబట్టి రోజు 10 నుండి 12 లీటర్ల పాలిచ్చే శంకరజాతి ఆవుల్ని, 8 నుండి 10 లీటర్లు పాలిచ్చే గ్రేడెడ్ ముర్రాజాతి గేదెల్ని పోషిస్తే లాభదాయకంగా ఉంటుంది. గేదెలను అక్టోబర్ నుండి జనవరి మధ్యకాలంలో కొనడం మంచిది. ఆ సమయంలో గేదెలు తక్కువ ఖరీదుకు లభ్యమవుతాయి. దానా దినుసులు మరియు పరికరాల కొనుగోలు. పాడి గేదెలకు, ఆవులకు అందించడానికి సమీకృత దానా సొంతంగా తయారు చేసుకోవాలి. దానా ముడి పదార్థాలను కొని నిల్వ ఉంచుకోవాలి. వరిగడ్డిని ముందే కొనుక్కొని నిల్వ చేసుకోవాలి. పశుగ్రాసాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించి మేపడానికి చాప్ కట్టర్ ఏర్పాటు చేసుకోవాలి. దానా తయారీకి ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. పశువుల బీమా. పశువును కొనగానే రవాణా సమయంలో ప్రమాదం సంభవించిన, తుఫాన్లు, వరదలు, పిడుగులు, అగ్ని ప్రమాదాలు, శస్త్రచికిత్స వంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా మరణాలు సంభవించిన పశువు ఖరీదు తిరిగి పొందే విధంగా పశువులను బీమా చేయించాలి. పెట్టుబడి మరియు పశువుల సంఖ్య. తక్కువ పెట్టుబడితో తక్కువ సంఖ్య పాడి పశువులతో పశుపోషణ ప్రారంభించి అనుభవం పెరిగే కొద్దీ సంఖ్య పెంచుకుంటూ పోతుండాలి. డైరీల సందర్శన. డైరీ లేదా పాడి పశువుల పోషణ ప్రారంభించే ముందు లాభాలు అర్జిస్తున్న డైరీని స్వయంగా సందర్శించి అవగాహన పెంపొందించుకోవాలి. పర్యవేక్షణ. పాడి పశువుల పోషణలో స్వయం శ్రద్ధ, పర్యవేక్షణతో పూర్తిగా పనివాళ్లపై ఆధారపడకుండా శాస్త్రీయంగా పశుపోషణ చేపట్టితే తప్పక విజయపథంలో పయనించవచ్చు. పశువులు కొన్న తేదీ, పాల దిగుబడి వివరాలు, చూడికట్టిన వివరాలు

టీకాలు వేసిన వివరాలు రాసి ఉంచుకోవాలి. ఆర్థిక వనరులు, పశువుల సంఖ్య ఆధారంగా షెడ్డు, ఇతర సౌకర్యాల ఏర్పాటుకు, పశువుల కొనుగోలుకు కావలసిన డబ్బులు స్వయంగా కానీ బ్యాంకు రుణం ద్వారా కానీ సమకూర్చుకోవాలి. ఏవైనా సబ్సిడీ లభించే అవకాశాలుంటే వాటిని వినియోగించుకోవాలి. శ్రేష్టమైన పాడి పశువుల ఎంపికలో కొన్ని మెలకువలు, అధిక పాల దిగుబడులు పొందడానికి అధిక పాలసార కలిగిన శ్రేష్టమైన జాతుల్ని పోషించడం ఎంతో అవసరం. పాల ఉత్పత్తిలో మేపు, ఆరోగ్యం మొదలగు విషయాలు 50% వరకు ప్రభావితం చేయగా జాతి ఒక్కటే 40% వరకు ప్రభావితం చేస్తుంది. అందువల్ల పాడి పశువుల ఎంపికలో పశువుల జాతి, జన్యు సంబంధ లక్షణాలు ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాలి. శ్రేష్టమైన పాడి పశువు ఎంపికలో పాడి పశువుల జాతి, వాటి వంశచరిత్ర, పాల ఉత్పత్తి వివరాలు, శారీరక లక్షణాలు మొదలగు 4 అంశాలు ఇమిడి ఉంటాయి. మన వాతావరణ పరిస్థితులకు అనువైన పాల గిరాకీ, పాలల్లోని వెన్న శాతం, పశుగ్రాసాల లభ్యత మొదలగు అంశాలను దృష్టిలో ఉంచుకొని సరైన జాతి పశువుల్ని ఎంపిక చేసుకోవాలి. ఆవుల్లో సంకరజాతి జెర్సీ ఆవుల్ని, సంకరజాతి హాల్స్టీన్ ఫ్రీజియన్ ఆవుల్ని, గేదెల్లో ముర్రా, గ్రేడెడ్ ముర్రా వంటి గేదెల్ని ఎంపిక చేసుకోవాలి. మన వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని ఉండడానికి, పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండడానికి సంకరజాతి ఆవుల్లో విదేశీ రక్తం 50% మించకుండా ఉన్నవి ఎంచుకోవాలి. సంకరజాతి ఆవులు ఈనిన మొదటి 3 మాసాల్లో రోజుకు 10 నుండి 12 లీటర్ల దిగుబడి ఉంటే, అవి పాడికాలంలో సగటున రోజుకు 8 నుండి 10 లీటర్ల పాలిస్తాయి. అలాగే గేదెలు ఈనిన మొదటి 3 మాసాల్లో రోజుకు 8 నుండి 10 లీటర్ల దిగుబడి ఉంటే, అవి పాడికాలంలో సగటున రోజుకు 6 నుండి 8 లీటర్ల పాలిస్తాయి. ఇలాంటి పాల దిగుబడి సామర్థ్యం ఉన్న పాడి పశువుల్ని ఎంపిక చేసుకోవాలి. పాడి పశువుల వయసు విషయానికొస్తే 2 నుంచి 6 పళ్ళు వేసిన పశువుల్ని ఎంపిక చేసుకోవాలి. 8 పళ్ళు వేసిన పశువుల్ని వయసు మించిన వాటిని సాధ్యమైనంత వరకు ఎంపిక చేసుకోకూడదు. పశువు వయసు 2 సంవత్సరాల లోపు ఉంటే దానికి 8 పాలదంతాలు ఉంటాయి. 2 నుంచి 3 సంవత్సరపు లోపు పశువులకు మొదటి జత శాశ్వత దంతాలు వస్తాయి. 3 నుంచి 4 సంవత్సరం లోపు పశువులకు 2వ జత శాశ్వత దంతాలు ఉంటాయి. 4 నుంచి 5 సంవత్సరం లోపు పశువులకు 3వ జత శాశ్వత దంతాలు ఉంటాయి. 5 సంవత్సరాలు ఆ పైన ఉన్న పశువులకు 4వ జత శాశ్వత దంతాలు ఉంటాయి. ఈనిన 15 రోజుల తర్వాత లేగదూడతో సహా 1-2 ఈతల్లోని పాడి పశువుల్ని కొనడం మంచిది. పాడి పశువుల వంశచరిత్ర, తండ్రి పాలసార, తల్లి పాల దిగుబడి మొదలగు రికార్డులు పరిశీలించాలి. కానీ వంశచరిత్ర, పాల దిగుబడి సమాచారం ఫారాల్లోని పశువులకు మాత్రమే లభిస్తుంది. కానీ ఇతర పశువులకు ఈ వివరాలు లభించడం కష్టం. ఈ సమస్యల దృష్ట్యా పశువుల యొక్క లక్షణాలు, పాల దిగుబడుల ఆధారంగా మాత్రమే శ్రేష్టమైన పాడి పశువుల ఎంపిక చేయడం వీలవుతున్నది. పాడి పశువుల యొక్క ముఖ్య లక్షణాల ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో పశువులను ఎంపిక చేసుకోవాలి. ముఖ్య లక్షణాలు సూచించే స్కోర్ కార్డులో 4 భాగాలుంటాయి. సాధారణ శారీరక లక్షణాలకు 30 మార్కులు, పాడి లక్షణాలకు 20 మార్కులు, పొదుగు ఆకారం స్థితికి 30 మార్కులు, శారీరక సామర్థ్యానికి 20 మార్కులు ఉంటాయి. సాధారణ శారీరక లక్షణాల్లో పాడి పశువు రంగు, ఆకారం, కొమ్ముల లక్షణాలు ఆధారంగా జాతి లక్షణాలు తెలుసుకోవాలి. పాడి పశువులు ఆరోగ్యంగా, చురుకుగా, ఆకర్షణీయంగా, ఆడ లక్షణాలతో నిండుగా ఉండాలి. బెదరడం వంటి దురలవాట్లు లేకుండా శాంత స్వభావం కలిగి ఉండాలి. గొంతువాపు, జబ్బవాపు, దొమ్మ, గాలికుంటు, పొదుగువాపు, బ్రూసెల్లోసిస్, పాలజ్వరం వంటి వ్యాధులు లేవని నిర్ధారించుకోవాలి. శరీరంలో
అన్ని భాగాలు పూర్తిగా

0: వృద్ధి చెంది సరైన నిష్పత్తిలో ఉన్నాయో లేదో గమనించాలి. పాడి పశువును ముందు నుండి, పక్క నుండి, వెనుక నుండి గాని చూస్తే త్రికోణాకారంలో ఉండాలి. దీన్ని బట్టి ఛాతి, పొట్ట, పొదుగు, గర్భాశయం పెద్దగా, భుజం, మెడ చిన్నగా ఉందని తెలుస్తుంది. తల మిగతా శరీరాకృతిలో తగు నిష్పత్తిలో ఉండాలి. దవడలు బలిష్టంగా ఉండాలి. ముట్టే వెడల్పుగా ఉండాలి. కళ్ళు చురుకుగా, మెరుస్తూ విశాలంగా ఉండాలి. చెవులు పూర్తిగా పెద్దగా, చిన్నగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి. జబ్బ శరీరంతో కలిసి వీపు భాగం వెడల్పుగా ఉండాలి. కాళ్ళు బలంగా, సన్నగా, ఎడంగా, నిటారుగా ఉండాలి. అలిగిట్టలు మందమైన అరికాళ్ళతో నేల మీద సమతలంగా ఆని ఉండాలి. మెడ పొట్టిగా, సన్నగా ఉండాలి. చర్మం శుభ్రంగా, ఎలాంటి చర్మవ్యాధులు లేకుండా ఉండాలి. ప్రక్కటెముకలు వెడల్పుగా, మందంగా, పొడవుగా ఉండాలి. వెనుక నుండి చూస్తే తొడలు ఎడంగా ఉండి మధ్యలో పొదుగుకు ఎక్కువ స్థలం ఉండేలా ఉండాలి. శారీరక సామర్థ్యం తీరు. గుండె ముందర భాగాన్ని, వెనక పొట్ట భాగాన్ని పరిశీలించాలి. శరీరం సైజుతో పోలిస్తే శరీరం పొట్ట సామర్థ్యం పెద్దగా ఉండాలి. అందువల్ల పశువులు మేత ఎక్కువగా సంగ్రహించి అధిక ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉంటాయి. డొక్కలు నిండుగా, బలంగా, గుండె దగ్గర శరీరం చుట్టుకొలతలు బాగా ఉండాలి. ఛాతి విశాలంగా ఉండాలి. పొదుగు వ్యవస్థ లక్షణాలు. పాడి పశువుల ఎంపికలో పొదుగు ప్రధాన పాత్ర వహిస్తుంది. పొదుగు రెండు తొడల మధ్య బాగా విశాలంగా విస్తరించి ఉదర భాగానికి అతుక్కొని ఉండాలి. క్షీరగ్రంథులు కణజాలంతో నిండి ఉండి పొదుగువాపు వంటి వ్యాధులు లేకుండా ఉండాలి. పొదుగును చేతితో స్పర్శిస్తే సున్నితంగా, సంకోచ వ్యాకోచాలు కలిగి దూదిలాగా మెత్తగా ఉండాలి. ఎలాంటి కణతులు లేకుండా ఉండాలి. పాలు తీయగానే పొదుగు ముడతలు పడి కొద్దిగా ముడుచుకొని పోవాలి. పొదుగుపై నాలుగు రొమ్ములు ఒకే పరిమాణంలో ఉండి చతురస్రాకారంలో అమర్చబడి ఉండాలి. చన్నులు మృదువుగా, పొడవుగా ఉండాలి. పాలనరాలు పొదుగుకు ఇరువైపులా బాగా పెద్దగా, స్పష్టంగా పైకి ఉబ్బి శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటే పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. సంతల్లో పశువుల కొనుగోలు సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాడి పశువుల్ని సాధ్యమైనంత వరకు తెలిసిన నమ్మకమైన వ్యక్తుల దగ్గర కొనడం మంచిది. పశువుల నాణ్యత పరిశీలించిన తరువాత మాత్రమే కొనాలి. పశువులు సంతల్లో చూలివని చెప్పి నమ్మిస్తారు. కొన్నింటికి కంటి చూపు మందగించి ఉంటుంది. పాడి గేదెలు, ఆవులు ఆకర్షణీయంగా, అందంగా కనబడడానికి బొల్లిమచ్చలు, చర్మవ్యాధులు, గాయాలు కనబడకుండా నల్లటి రంగుల్ని, నూనెల్ని, పౌడర్లని చర్మంపై పూస్తారు. కొమ్ములను చెక్కిస్తారు. తరచుగా దంతాలపై కొన్ని పదార్థాలను పూసి వయసు తక్కువగా భ్రమింపజేసే ప్రయత్నం చేస్తుంటారు. పొదుగు ఆకర్షణీయంగా, నిండుగా కనబడడానికి క్రితం రోజు నుండి పాలు పితకకుండా ఉంచడం, చన్నురంధ్రాల్లో అడ్డుగా వేపకాయలుంచుతారు. పాడి గేదెల పాల దిగుబడిని సాధారణంగా కొలిచి చూపిస్తుంటారు. తద్వారా నురుగు వల్ల దిగుబడి ఎక్కువగా ఉన్నట్లు అపోహ కలుగుతుంది. కాబట్టి పాల దిగుబడిని మూడు పూటలా తూచి ప్రతిసారి సగటున ఎన్ని పాలిస్తున్నాయో లెక్క కట్టుకోవాలి. పొదుగు కూడా సున్నితంగా, దూదిలాగా ఉందో లేదో గమనించాలి. నాలుగు చన్నుల ద్వారా పాలు వస్తున్నాయో లేదో పరీక్షించుకోవాలి. పేయదూడల స్థానంలో మగదూడలను మార్చే పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనించాలి. లేగదూడల ఆరోగ్య విషయంలోనూ, అవి తల్లి దగ్గరికి వెళ్లే విషయంలోనూ ఎటువంటి తేడాలు లేకుండా జాగ్రత్త వహించాలి. చేపు సమస్యలు లేకుండా గమనించాలి.
1: ఇంతవరకు మీరు శ్రేష్టమైన పాడి పశువుల ఎంపికలో మెళకువల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ వి దివ్య గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

జానపద గేయం విన్నారు కదా. పంట పొలాలు కార్యక్రమంలో ఇప్పుడు పంటల దిగుబడిని పెంచడంలో జిప్సం పాత్ర గురించి కొన్ని వివరాలు వింటారు. జిప్సంను కాల్షియం సల్ఫేట్ అంటారు. దీంట్లో కాల్షియం 29%, గంధకం 18-23%, ఇంకా కాస్త తక్కువ పరిమాణంలో మెగ్నీషియం ఉంటాయి. పైర్ల పెరుగుదలకు ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాషులతో పాటు ఉప పోషకాలైన కాల్షియం, సల్ఫర్, మెగ్నీషియం, ఇతర సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరమవుతాయి. సున్నం, గంధకం పోషకాలను అందించటానికి జిప్సం వాడకం ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం వేర్లు బాగా వృద్ధి చెందడానికి, వేర్లపైన నత్రజని స్థిరీకరించే బుడిపెలు ఏర్పడటానికి, అలాగే కొత్త కణజాలం ఏర్పడటానికి, ఇంకా బెట్ట పరిస్థితులను తట్టుకునేందుకు అవసరమవుతుంది. కాల్షియం లోపం ఉన్నప్పుడు సున్నితమైన కాండం చివరి భాగాలు, వేర్ల చివరి భాగాలు గిడసబారి పైరు పెరుగుదల క్షీణిస్తుంది. ఆకుల మీద గుంటలు పడి లేత ఆకులు, వంకర్లు తిరిగిపోతాయి. ఇక గంధకం పోషకం ఆకుల్లో పత్రహరితం తయారీకి అవసరమవుతుంది. ఇది ఎంజైమ్లను ప్రేరేపించి మొక్కల్లో జీవరసాయన చర్యలకు తోడ్పడుతుంది. పంటల దిగుబడి, నాణ్యత పెంచడంలో ఉపయోగపడుతుంది. నూనె గింజల్లో నూనె శాతాన్ని, మాంసకృతుల శాతాన్ని, దుంప పంటల్లో పిండి శాతం నాణ్యత పెంచడానికి, అలాగే కొబ్బరి, పొగాకు, టీ పంటల నాణ్యతలను పెంచడంలో, చెరకులో పంచదార దిగుబడి పెంచడంలో, అలాగే పశుగ్రాసాల్లో పోషక విలువలు పెంచడంలో ఉపకరిస్తుంది. గంధకం లోప లక్షణాలు నత్రజని లోప లక్షణాలను పోలి ఉంటాయి. ఆకులు పసుపు రంగుకు మారతాయి. నత్రజని లోప లక్షణాల్లా కాకుండా గంధకం లోప లక్షణాలు ముందుగా లేత ఆకుల్లో కనిపిస్తాయి. నత్రజని లోప లక్షణాలు ముదురు ఆకుల్లో కనిపిస్తాయి. కాబట్టి కాల్షియం, గంధకం పోషక లోపాలు రాకుండా జిప్సం వాడటం చాలా సులువైన, చౌకైనటువంటి మార్గం. సాధారణంగా ఉదజని సూచిక 8 కంటే ఎక్కువగా ఉండే అన్ని భూములకు జిప్సాన్ని వాడవచ్చు. ధాన్యపు పంటలకు ఎకరానికి 100-150 కిలోలు ఆఖరి దుక్కిలోనూ, నూనె గింజల పంటలకు ఎకరానికి 200 కిలోల జిప్సం వాడవచ్చు. పండ్ల తోటల్లో చెట్టుకి 3-4 కిలోలు వేయాలి. చెరకు, పసుపు, పత్తి, మిరప పంటల్లో అయితే 150-200 కిలోల జిప్సం దుక్కిలో వాడి అధిక దిగుబడులు పొందవచ్చు. చౌడు భూముల పునరుద్ధరణకు భూసార పరీక్షను అనుసరించి జిప్సాన్ని వాడుకోవాలి. చౌడు భూములకు జిప్సం వాడేటప్పుడు జిప్సంలోని కాల్షియం చౌడు భూముల్లోని సోడియంని తొలగిస్తుంది. గంధకం ఉదజని సూచికను తగ్గిస్తుంది. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేసిన జిప్సం 3 టన్నుల కంటే తక్కువగా ఉంటే ఒకేసారి వాడుకోవచ్చు. ఎక్కువ వాడవలసి వస్తే 2-3 దఫాలుగా వాడుకోవాలి. జిప్సం నీళ్లలో చాలా తక్కువగా కరుగుతుంది కాబట్టి ఎక్కువ నీళ్లు అవసరమవుతాయి. చౌడు నేలను బాగు చేయడానికి ముందుగా జిప్సం పొడి చేసి నేలపై చల్లుకొని 10 సెంటీమీటర్ల లోతు వరకు కలిసేలా దున్నాలి. తర్వాత పొలంలో గట్లను ఏర్పాటు చేసి నిండా నీళ్లు పెట్టి 3-4 రోజుల తర్వాత మిగిలిన నీళ్లని మురుగు కాలువల్లోకి వదలాలి. ఈ విధంగా 2-3 సార్లు చేస్తే చౌడు నేలల్లో మార్పిడి చెందేటటువంటి సోడియం చాలా వరకు తగ్గి నేల సాగుకు అనుకూలంగా మారుతుంది. ఉప్పు నీటిని సాగుకు అనువుగా చేయడానికి జిప్సాన్ని నిర్ణయించిన మోతాదులో భూమిపై చల్లి నేలలో కలపాలి. లేదా జిప్సం మూట కట్టి నీటి కాలువకు అడ్డంగా వేసి ఆ మూట ద్వారా నీరు పారించాలి. నేల, ఉపయోగించే నీళ్లు రెండు చౌడు లక్షణాలను కలిగి ఉంటే జిప్సంను నేలకు వేయటం మంచిది.

0: ఎరువులు వాడినప్పుడు కలిగే దుష్ప్రభావాలు జిప్సం వాడకం ద్వారా తగ్గుతాయి. ఇంకా ఇనుము, మ్యాంగనీసు వంటి పోషకాలు హానికర స్థాయికి పెరగకుండా జిప్సం అడ్డుకుంటుంది. ఆమ్ల భూముల్లో అయితే సున్నం లోపం, తేలిక భూముల్లో గంధకం లోపాలను జిప్సం వాడకం ద్వారా తగ్గించవచ్చు. నూనె గింజల పంటలైన వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, కుసుమ, పొద్దుతిరుగుడు పంటల్లో జిప్సం వాడకం ద్వారా దిగుబడి నాణ్యత పెరుగుతుంది. అలాగే చెరకులో దిగుబడి, రసనాణ్యత పెరుగుతాయి. అపరాల పంటల్లో గంధక లోపం వల్ల తగ్గే దిగుబడులను జిప్సం వాడకం ద్వారా సరిచేయవచ్చు. కొబ్బరిలో పరిపక్వ కాయలు రాలటం తగ్గుతుంది. కాయల్లో నూనె శాతం, గెలలో కాయల సంఖ్య పెరుగుతుంది. వివిధ పండ్ల తోటల్లో దిగుబడి నాణ్యత పెరుగుతుంది. ఇలా పంటల దిగుబడిని పెంచడంలో జిప్సం పాత్ర ఎంతో ఉంది. ఇంతవరకు మీరు పంటల దిగుబడిని పెంచడంలో జిప్సం పాత్ర గురించి కొన్ని వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:04.
2: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మనకి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరవింద్ గారు. వీరు ఆర్బీఎస్కేలో మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. వారిని అడిగి ఈ ఆర్బీఎస్కే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అరవింద్ గారు.
3: నమస్కారం సార్.
2: సార్, ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మాకు కొంత వివరిస్తారా?
3: మంచిది సార్. ఆర్బీఎస్కే ప్రోగ్రాము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఎన్హెచ్ఎంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆర్బీఎస్కేను 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 0-18 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనము గణాంకాలు చూసినట్లయితే పుట్టినటువంటి పిల్లల్లో 7% పిల్లలు జన్మసిద్ధ లోపాలు అంటే డిఫెక్టెడ్ బర్త్, పుట్టగానే లోపాలతో పుడుతున్నారు. అలాగే నియోనాటల్ డెత్స్, నవజాత మరణాలు 10% ఉన్నాయి. అలాగే ఇన్ఫాంట్ డెత్స్ బిలో 5 ఇయర్స్, 5 సంవత్సరాలలోపు చనిపోయే శిశు మరణాలు 4% ఉంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్, అభివృద్ధిలో ఆలస్యం అయ్యేటువంటి పిల్లల శాతము 10% ఉంది. ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వము పిల్లల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఆర్బీఎస్కే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
2: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
3: సార్, ఆర్బీఎస్కే ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే తొందరగా గుర్తించడము మరియు తొందరగా చికిత్సా పద్ధతులు ప్రారంభించడం. అంటే పిల్లల లోపల ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అటువంటి పిల్లలను తొందరగా గుర్తించాలి. ఆ పిల్లలకు తొందరగా చికిత్సా పద్ధతులు మనం ప్రారంభించినట్లయితే శాశ్వత అంగవైకల్యము లేకపోతే శాశ్వత వైకల్యం నుంచి ఆ పిల్లవాడిని మనం దూరం చేసినట్టు అవుతాము. అంతేకాకుండా మనుగడ నుంచి నాణ్యత మనుగడ, అంటే లివింగ్ టు క్వాలిటీ లివింగ్, పిల్లల యొక్క లివింగ్ క్వాలిటీని పెంపొందించడము, అట్లాగే శిశు మరణాల రేట్లు తగ్గించడము ఈ ఆర్బీఎస్కే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
2: మరి ప్రధానంగా ఈ ఆర్బీఎస్కే ఏ అంశాల మీద దృష్టి పెడుతుంది?
3: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రధానంగా 4 Ds పై దృష్టి పెడుతుంది. 4 Ds లో మొదటి D వచ్చేసి డిఫెక్ట్స్ ఎట్ బర్త్, అంటే పుట్టుకతో వచ్చే లోపాలు. 2వ D వచ్చేసి డిఫిషియన్సీస్, అంటే పోషక లోపాలు. 3వ D వచ్చేసి డిసీజెస్, అంటే బాల్య దశకు సంబంధించినటువంటి నిర్దిష్ట వ్యాధులు. 4వ D వచ్చేసి డెవలప్మెంటల్ డిలేస్, అంటే వికాసాత్మక జాప్యాలతో కూడిన వైకల్యాలు. ఈ 4 Dలపై ఆర్బీఎస్కే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.
2: మరి డాక్టర్ గారు, ఏ వయసు పిల్లలకి ఈ 4D పరీక్షలు చేస్తారు మీరు?
3: యాక్చువల్లీ ఆర్బీఎస్కే ప్రోగ్రాము పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 0 వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా ఈ ఆర్బీఎస్కే ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీ పిల్లలకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్నటువంటి 0 నుంచి 18 సంవత్సరాలు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసులు అందించబడతాయి.
2: ఆర్బీఎస్కేలో కూడా చాలా

0: విభాగాలు ఉండి ఉంటాయి. అసలు ఎటువంటి విభాగాలు ఉన్నాయి, ఈ విభాగాలు ఒకటినొకటి ఎలా సమన్వయపరుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు?
1: ఆర్బీఎస్కేలో ప్రధానంగా రెండు వింగ్స్ ఉంటాయండి. మొదటి వింగ్ వచ్చేసి MHT అంటే మొబైల్ హెల్త్ టీమ్, దాన్ని సంచార ఆరోగ్య జట్టు అంటాం. ఈ సంచార ఆరోగ్య జట్టు ఒక వెహికల్లో ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి, అంగన్వాడీ కానీ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంచార ఆరోగ్య జట్టులో 4 మెంబర్స్ ఉంటారు. 2 మెడికల్ ఆఫీసర్స్, వారు ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వారితో పాటు ఒక ANM అలాగే ఒక ఫార్మసిస్ట్, ఈ 4 కలిపి సంచార ఆరోగ్య జట్టులో మెంబర్స్గా ఉంటారు. ఇది ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ MHC టీమ్స్ మరియు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తూ ఉంటాయి. ఈ డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మనకు ప్రధానంగా జిల్లా ఆసుపత్రుల్లో లేదా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో మనకు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి స్పెషల్గా ఆర్బీఎస్కేకు అనుబంధంగా ఉండి పనిచేసేటువంటి వైద్య విభాగాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక పెడియాట్రిషియన్ ఉంటారు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక DIC మేనేజర్ ఉంటారు, డెంటల్ టెక్నీషియన్ ఉంటారు, అలాగే డెంటల్ సర్జన్ ఉంటారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్సు, ఆడియాలజిస్టు, సోషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా 13 రకాలటువంటి స్పెషలిస్టులు ఉండి అక్కడ వారికి ఆయా సర్వీసులు అందించబడతాయి.
0: మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 పిల్లల వరకు అని చెప్పారు. మరి అన్ని ఏజ్ గ్రూప్ల వరకు అంటే 18 పిల్లవరకు పరీక్షల దశలు ఎలా ఉంటాయి?
1: రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. జనరల్గా పుట్టగానే ఎలా ఎగ్జామినేషన్ చేస్తారు? జనరల్గా ఇవి ఒక 4 స్టేజ్లో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ దశ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్ డెలివరీ పాయింట్స్, అంటే శిశువు ఎక్కడైతే జన్మించిందో, అది PSC కానీ CSC కానీ లేకపోతే పల్లె దవాఖాన కానీ ఎక్కడైతే జన్మించిందో దాన్ని 0 వయసు 0 to 48 అవర్స్ లోపల అక్కడ ఉన్నటువంటి PSC మెడికల్ ఆఫీసర్ లేకపోతే స్టాఫ్ నర్స్ లేకపోతే ఆర్బీఎస్కే టీమ్స్ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పుట్టగానే ఏమైనా లోపాలతో పుట్టారా అని ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మొదటి దశ, అంటే పుట్టినప్పటి నుంచి 48 అవర్స్ లోపల పిల్లల యొక్క పరీక్షలు సంబంధిత డెలివరీ పాయింట్స్లో జరిగిపోతాయి. రెండవ దశ వచ్చేసి కొన్ని హోమ్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో హోమ్ డెలివరీస్ కావట్లేదు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ డెలివరీ అయినా కానీ, లేకపోతే డెలివరీ అయ్యి డెలివరీ పాయింట్లో PSCలో CSCలో డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ టు 6 వరకు ఆశాలు ఇంటికి వెళ్ళి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అంటే ఆశాలు ప్రధానంగా మేము ఆశాలకు ట్రైనింగ్ ఇచ్చి విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పైకి కనిపించే పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయా పిల్లవాడి లోపల అని చెప్పేసి పిల్లవాడిని ఎత్తుకొని పరీక్షించి ఏమైనా లోపాలు ఉంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు లేకపోతే ఆర్బీఎస్కే స్టాఫ్కు ఇన్ఫర్మేషను ఇవ్వడం జరుగుతుంది. సో విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ముఖంలో గ్రహణం మొర్రి, అంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వంకర కాళ్ళు ఏమైనా ఉన్నాయా, క్లఫ్ ఫుట్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఎవరైనా గుర్తుపట్టేటివి. సో ఆశా కార్యకర్త ఆ ఇంటికి వెళ్ళి 48 అవర్స్ నుంచి 6 ఉన్నటువంటి పిల్లలను ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. దీన్ని HBNC అంటాం, హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ అంటాం. ఈ హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ దాదాపు 6 ఉంటాయి. ఆశా కార్యకర్త 6 చేస్తుంది ఆ పిల్లవాడి ఇంటికి. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ HBNC కార్యక్రమంలో భాగంగా ఆ తల్లికి తల్లిపాల యొక్క ఆవశ్యకత మరియు పిల్లవాడికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఆరోగ్య జాగ్రత్తలు ఆశా కార్యకర్త తల్లికి వివరించడం జరుగుతుంది. అలాగే ఒక ఎక్స్ట్రా విజిట్ కూడా ఉంటుంది, అది 7th వితిన్ 24 అవర్స్ ఆఫ్ డెలివరీ. అట్లాగే ఇది రెండవ దశ. రెండవ దశ దాటుకున్న తర్వాత మూడవ దశలో 6 to 6 ఇయర్స్. సో 6 to 6 ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్లో ఈ పిల్లల యొక్క వైద్య పరీక్షలు ఆర్బీఎస్కే సంచార వైద్య బృందం మొబైల్ హెల్త్ టీం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ దశ 6 నుంచి 18 వయసు గల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో సంచార వైద్య బృందము మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
0: దీనిలో భాగంగా వ్యాక్సిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారా?

0: వ్యాక్సినేషన్ అనేది సెపరేట్ షెడ్యూల్ అండి, అన్ని వ్యాక్సిన్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి.
1: అసలు ఆర్బిఎస్కే యొక్క ముఖ్య కార్యాచరణ
0: రైట్, ఆర్బిఎస్కే ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, ఆర్బిఎస్కే వైద్య సంచార బృందము మొబైల్ హెల్త్ టీమ్ ఏదైతే ఉందో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. అంటే ఒక నెలవారీ ప్రణాళిక, సంవత్సరవారి ప్రణాళిక ముందుగానే తయారు చేసుకొని, అంటే ఏ రోజు ఏ అంగన్వాడీకి వెళ్తాము, ఏ స్కూల్కి వెళ్తాము, ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధిత అంగన్వాడీ సూపర్వైజర్కు, అంగన్వాడీ టీచర్కు, అలాగే మండల విద్యాశాఖ అధికారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కు ముందుగానే వివరాలు తెలపడం జరుగుతుంది. ఆయా రోజుల్లో ముందుగానే తెలపడం వల్ల పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉండేలాగా, సంచార వైద్య బృందం వచ్చినప్పుడు అందరు పిల్లలు హాజరయ్యేలాగా ఆ సంబంధిత అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ప్రభుత్వ హెడ్ మాస్టర్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మేము ఏప్రిల్ మే జూన్లో అంగన్వాడీస్ ఫస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్లో భాగంగా 0 to 6 years పిల్లలందరికీ కూడా ఒకసారి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ వేసవి కాలంలో 0 to 6 years పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో సాధారణ 4 days పాటు డెవలప్మెంటల్ డిలేస్ మీద ఒక సర్వే చేస్తున్నాము. అలాగే పిల్లలకు 0 to 6 years పిల్లలకు ఏవైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా గుర్తించి ఆ పిల్లల యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. రెండో విజిట్ వచ్చేసి 7 to 9 అంగన్వాడీస్ రెండో విజిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక టైము విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విజిట్ చేసినప్పుడు ఎవరికైనా పిల్లల లోపల సామాన్యంగా చిన్న చిన్న సమస్యలుంటే అక్కడే ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. లేదు 4 days ఏదైనా సమస్య మేము గుర్తించినట్లయితే ఆ సంబంధిత బాలుడిని కానీ బాలికని కానీ డిఏసీకి కానీ లేకపోతే దగ్గరలో ఉన్న పిఎస్సికి కానీ సిఎస్సికి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్బిఎస్కే కార్యక్రమము ప్రధానంగా రిఫరల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైద్య బృందము పిల్లవాడు లక్షణాలు చెప్పకపోయినా కూడా అతను లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే గుర్తించి ప్రాబ్లం నిజమయ్యా కాదా నిర్ధారించుకోవడానికి డిఏసీకి రిఫర్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీకి 2 విజిట్ చేస్తాము, స్కూళ్ళకి 1 విజిట్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంగన్వాడీ 2 స్కూల్ 1 వెళ్ళడానికి, లేకపోతే రొటీన్లో భాగంగా చేస్తారా?
0: రైట్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా అంగన్వాడీస్ ఎందుకు 2 విజిట్ చేస్తారు, స్కూల్స్ 1 విజిట్ చేస్తారు అనడానికి, ఈ ప్రత్యేకంగా ఏంటంటే 1000 ప్రోగ్రామ్ అని ఉంటుంది మనకు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక 2 వరకు మొత్తం కలిపి 1000 అంటాం. అంటే ఈ 1000 శిశువు యొక్క నాడీ మండలము 75% డెవలప్ అయిపోతుందంట. సో 75% డెవలప్ అయిపోయిన తర్వాత 2 తర్వాత మనము ఆ పిల్లవాళ్ళ లోపల ఏమైనా వైకల్యం మనం గుర్తించినట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మేము అంగన్వాడీస్ 2 ఎందుకు చేస్తాము అంటే అందరి పిల్లలు కవర్ చేయడానికి, మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూనే ఉంటాయి, ఏ పిల్లవాడు కూడా మిస్ కాకుండా ఉండడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ డిటెక్షన్ కోసము ఈ అంగన్వాడీ సెంటర్స్ను 2 విజిట్ చేయడం జరుగుతుంది.
1: నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి, అది అందిస్తున్న సేవల గురించి మనకి చాలా వివరాలు విపులంగా తెలియజేశారు డాక్టర్ అరవింద్ గారు. డాక్టర్ అరవింద్ గారు, మీకు మరొకసారి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరత్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికిన ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయమిన్నారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ప్రతి ఇంటా పాటిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభా

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వింటారు. ఇందులో ముందుగా శంకర్ దాదా MBBS సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా గన్నవరపు కంకిపాడు మండలం నుండి ఉప్పులూరు గ్రామం నుంచి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం శంకర్ దాదా జిందాబాద్ సినిమా నుండి ఈ పాట

0: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
5: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
4: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
5: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
4: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
7: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9444004837.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
7: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
6: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
7: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతి నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. వాగ్దానం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఏంజల్స్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరందరి కోసం వాగ్దానం సినిమా కోసం ఘంటసాల పి సుశీల గారు ఆలపించిన ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం బోధన్ మండలం హుంసా గ్రామం నుండి ఎండి గఫర్ వాజీబ్ సమ్రీన్ కుర్మే బీరప్ప వీరి కోసం నేరం నాది కాదు సినిమా నుండి ఈ పాట

0: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
1: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. సంపంగి సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కోరిట్ల మండలం మోహన్రావుపేట నుండి రమేష్, వర్షిణి, మహర్షి, ప్రియాంక, అనుశ్రీ, శాంతాబాయ్, రవి, మానస, అమృత్, గోదావరి, పూజిత, నవీన్, రాఘవచారి, సూర్యకళ, భాగ్య, వీర్చారి, రాహుల్, వీరందరి కోసం సంపంగి సినిమా నుండి ఈ పాట.

0: అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. జమీందారు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎంజర్స్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత్, హృషికేష్, అక్షయ్, వీరందరి కోసం జమీందారు సినిమా కోసం ఘంటసాల సుశీల గారు ఆలపించిన ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్య తొలి స్నాతకోత్సవాన్ని ప్రకటించారు.
1: ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ ఎక్స్టెండ్ ఎ వార్మ్ వెల్కమ్ టు ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ విజిటర్ ఆఫ్ ది యూనివర్సిటీ, శ్రీమతి ద్రౌపది ముర్ము. ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ ఒకేషన్ as the honorable president is gracing this occasion. By virtue of the authority vested in me as chancellor of the Central University of Andhra Pradesh, I declare the first convention of the university open.
0: Kendriya Vishwavidyalayam upakulapati swagatopanyasam chestu.
2: The most revered and distinguished chief guest, honorable president of India, Srimati Draupadi Murmuji, esteemed guest of honor, honorable governor of Andhra Pradesh, Sri S. Abdul Nazir ji, guest of honor, Sri Payyavalu Keshava garu, honorable minister of finance, planning, commercial taxes and legislative affairs, government of Andhra Pradesh, Sri Nara Lokesh garu, honorable minister of HRD and RTG, government of Andhra Pradesh, our esteemed chancellor Dr. Shankar Acharya, honorable members of the parliament, state legislators, elected representatives, members of the executive council, academic council and finance committee, registrars, staff, heads, deans of the department, invited dignitaries, graduating students, proud parents, media friends, ladies and gentlemen, I extend a warm welcome to all of you to the first convocation of the CUAP. I express my deepest gratitude to the Honorable President of India, Srimati Draupadi Murmuji, for graciously accepting our invitation and blessing this historic occasion. Madam, we are deeply honored to receive you on your maiden visit to the university as its visitor. Your august presence will forever remain a cherished milestone in the history of CUAP.
0: స్వాగతోపన్యాసం అనంతరం రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆయా విభాగాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు మాట్లాడుతూ,

0: నాకు ఈ తొలి స్నాతకోత్సవంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవాలని అన్నారు.
1: ఐ డీమ్ ఇట్ ఎన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ టుడే ఇన్ ద ఆగస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ రాష్ట్రపతిజీ అండ్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ సీటెడ్ ఆన్ ద డయస్ ఆఫ్ ద డయస్. ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ రిమైన్ ఎచ్డ్ యాజ్ ఎ కీ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్సిటీ. ద రాయలసీమ రీజన్ ఇన్ విచ్ ద యూనివర్సిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2018 హ్యాస్ ఇమ్మెన్స్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ యాజ్ ఇట్ ఫార్మ్స్ ద పార్ట్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్ రూల్డ్ బై ద మెజెస్టిక్ ఎంపరర్ శ్రీ కృష్ణదేవరాయ. ద రాయలసీమ రీజన్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ రిచ్ మినరల్ డెపాజిట్స్ అండ్ యాజ్ ఎ హబ్ ఆఫ్ సెరికల్చర్ అండ్ హార్టికల్చరల్ క్రాప్స్. ఐ మే ఆల్సో యాడ్ దట్ అనంతపురము, ద సిటీ ఇన్ విచ్ ద యూనివర్సిటీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్, ఈస్ ఎ ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ హబ్ విత్ సెవెరల్ హయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయర్ లెర్నింగ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ఎ సెంచురీ ఓల్డ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, అపార్ట్ ఫ్రమ్ ఎ హోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ ద క్లోజ్ ప్రాక్సిమిటీ. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెరాల్డ్స్ ఎ న్యూ ఇరా ఇన్ ద స్పియర్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద స్టేట్ విత్ ఇన్నోవేటివ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఆన్ ద యాన్విల్ విచ్ ఆర్ సోషలీ అండ్ కల్చరలీ రిలవెంట్. The university is poised for rapid growth in the years to come. Higher educational institutions like the Central University of Andhra Pradesh have a great role to play in strengthening the idea of Atmanirbhar Bharat, a self-reliant nation.
0: Anantaram Rashtra Vidya Shaka Mantri Nara Lokesh Garu matladutu neti vidyarthule repati bhavi Bharata nirmatalani vidyarthulu ippudunna avakashalanu andipuchukoni తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
2: అందరికీ నా నమస్కారం. టుడే యాజ్ ఐ లుక్ ఎట్ దిస్ హాల్ ఫిల్డ్ విత్ యంగ్ గ్రాడ్యుయేట్స్, ఐ డు నాట్ సీ స్టూడెంట్స్ రిసీవింగ్ డిగ్రీస్. ఐ సీ అ జనరేషన్ రెడీ టు షేప్ భారత్. ఎవ్రీ జనరేషన్ ఇస్ రిమెంబర్డ్ ఫార్ సంథింగ్. దిస్ జనరేషన్ హ్యాస్ ద ఆపర్చునిటీ టు బిల్డ్ అవర్ ఫ్యూచర్. దిస్ ఇస్ యువర్ టైమ్, దిస్ ఇస్ యువర్ ఆపర్చునిటీ. నెవర్ అలౌ యువర్ బ్యాక్గ్రౌండ్ టు డిఫైన్ యువర్ ఫ్యూచర్. Let your dreams, your hard work and your character define who you become. It is a great honor to be present at the first convocation of the Central University of Andhra Pradesh. Every convocation is special, but the first convocation is forever historic. Degrees are awarded every year. History is written only once. Thousands of students will be graduating from this university in the years ahead. But only one batch will forever be remembered as the first batch. That honor, that legacy belongs to you. And my heartiest congratulations to every graduate and every gold medalist. I can now claim I'm a friend of the gold medalist. The Central University of Andhra Pradesh is more than a campus. It is a promise that every young mind, irrespective of background, deserves an opportunity to dream, learn and succeed. Today that promise is standing before us through every graduating student sitting here. My dear students, today we are blessed to have among us Honorable President Srimati Draupadi Murmu ji. Her life is a lesson that no classroom can teach us. She was born in a small village and was the first woman graduate from her village. She faced many personal tragedies, but that would have broken most people. Yet she never lost faith, never stopped serving, never stopped moving forward. From a teacher to a legislator, to a governor, and today the president of world's largest democracy, her journey tells every young student one simple truth. Your beginning does not decide your destiny. Your courage does. Dear graduates, if the President of India can rise from a small tribal village to Rashtrapati Bhavan, imagine what your education can help you achieve. Madam President, your life continues to inspire millions of young Indians like us. The world is changing faster than ever before. New technologies will continue to transform every industry. But the greatest human competitive advantage will never be technology. It will always be your curiosity, creativity, courage, and the willingness to keep learning. The future will belong to those who learn, adapt, and have the courage to lead the change. Because the future will not belong to those who resist technology, but those who learn, adapt, and innovate. That is exactly why Andhra Pradesh is preparing for the future. Under the dynamic leadership of our Chief Minister, Andhra Pradesh is becoming a destination for innovation, manufacturing, and technology. This is an exciting time to be a young Indian. New opportunities are emerging across technology, manufacturing, research, healthcare, agriculture, and entrepreneurship. The world does not need more people waiting for opportunities. It needs more people who will create opportunities. Don't aspire to become only job seekers. Aspire to become job creators. Build enterprises, build innovations, build solutions, build hope for others, and build Bharat.
0: కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ప్రత్యేక స్థానం ఉందని, విజయనగర రాజుల కాలంలో సాంస్కృతికంగా పరిడ వెళ్లిందని, అలాగే మాజీ రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇక్కడ ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్గా పనిచేశారని, అలాగే డాక్టర్ నీలం సంజయ్ రెడ్డి గారు ఈ ప్రాంతం వారేనని గుర్తు చేసుకున్నారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ఈరోజు మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
3: ఐ ఎమ్ డిలైటెడ్ టు బీ విత్ యూ టుడే ఇన్ ద హిస్టారిక్ సిటీ ఆఫ్ అనంతపురం. దిస్ డిస్ట్రిక్ట్ ఆక్యుపైస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నోన్ ఫర్ ఇట్స్ రిచ్ హెరిటేజ్ అండ్ ద ఇంప్రెసివ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది విజయనగర్ ఎంపైర్. I am happy to share that it is also associated with two of my distinguished predecessors. Dr. Sarvepalli Radhakrishnan taught at the government college here, while Dr. Neelam Sanjeev Reddy held from this district. Both are remembered as great sons of India whose lives continue to inspire us. Dear students, as you celebrate your achievements today, I urge you to pause for a moment to remember the people who made your journey possible. Your success is the result of your own hard work, but it has also been shaped by the sacrifices of your parents, the guidance of your teachers, and the support of society. Therefore, you have a responsibility to give back to the society. Whether you become entrepreneurs, generating employment, scientists, driving innovation, public servants working for the people, or philanthropists serving society, let your learning become a source of strength for the underprivileged. Dear students, you are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the energy, talent, and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy, and respect for nature are not only lofty moral ideas.
0: చివరిగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎస్బి కివడే గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
4: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక,

0: సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు వి జానకినాథ్ రెడ్డి, వై వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
1: ఇంతవరకు భారత రాష్ట్రపతి

0: Mis amigos
1: రుస రుస వయసులతో ఎడతల దరువులతో ముద్ద

ఇంతవరకు మీరు విన్న పాట చీకటి వెలుగులు సినిమా నుండి. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు. ఇందులో మరో పాట చిన్నరాయుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు ఆలపించిన ఈ పాట.

మాధురి కళ కార్యక్రమంలో మీరు ఇంతవరకు విన్న పాట డాక్టర్ బాబు సినిమా నుండి. ఇప్పుడు వినండి ఏకలవ్య సినిమా నుండి ఈ పాట.

ఇంతవరకు మీరు మధురగీతాల కార్యక్రమంలో మధురగీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాలు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. అంతవరకు ఇదే పాట వింటారు.

0: And in men's cricket, India were 124 in 13.3 overs against England in the first T20 international of the Five Match Series at the Riverside Ground in Chester Street when reports last came in. Earlier, Indian skipper Shreyas Iyer won the toss and opted to bat first. Spinners Varun Chakravarti and Ravi Bishnoi have returned to the playing 11 for India, while Vaibhav Suryavanshi has been kept on bench. The men in blue will look to bounce back from the shocking 2-0 defeat to Ireland in the last series. And that is the end of this news bulletin.
1: Akashavani Nizamabad Kendram Samayam 11:10 ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరి న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.